0: Namashivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Shivaya Gurave Namaha. ఇది శ్రీ శివసహస్రనామ స్తోత్రం. మహాభారతం అనుశాసనక పర్వాంతర్గతమైనటువంటిది. ఏ అనుశాసనక పర్వంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడిందో అదే పర్వంలో ఈ శివసహస్రం కూడా అందించబడింది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మహాభాగవత శిఖామణి అయిన భీష్మ పితామహుడు అందజేశాడు. ఆచార్యుడు అందజేసినది విష్ణు సహస్రనామ స్తోత్రమైతే, సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీ శివసహస్రనామ స్తోత్రాన్ని భీష్మాదులందరికీ తెలియజేసినట్లుగా అనుశాసనక పర్వం మనకు అందజేస్తున్నది. అతి సనాతనమైన శ్రీ శివసహస్రనామ స్తోత్రం ఆదిలో బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో 10,000 నామాలుగా గ్రహించి క్రమక్రమంగా అనేక మంది దేవతలకు దేవర్షులకు అందజేశాడని, స్వర్గలోకంలో ఉన్నటువంటి తండి అనేటటువంటి దేవర్షి దీనిని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు 1,000 నామాలుగా అందజేశాడని మహాభారతం తెలియజేస్తున్నది. ఆ 1,000 నామాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి నుంచి ఉపదేశం పొందినట్లుగా తానే తెలియజేస్తూ, భీష్మ పితామహుడు, ధర్మరాజు మొదలైన వారందరూ ఉన్నటువంటి క్షేత్రములో ఉపదేశిస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు విని ధరించబోతున్నాం.

శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం తాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం. అథ శివసహస్రనామ స్తోత్రం. స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వర సర్వాత్మా సర్వవిఖ్యాత సర్వసర్వకరో భవ జటీ చర్మీత్సిఖండీ చ సర్వాంగసర్వభావన హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభు ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువ శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దన అభివాద్యో మహాకర్మ తపస్వీ భూతభావన ఉన్మత్త వేష ప్రచ్ఛన్న సర్వలోక ప్రజాపతి మహారూపో మహాకాయో.

పవిత్రంచ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః చంద్రసూర్యశనికేతుర్గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః మహాతపాఘోరతప అదీనో దీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమంతపః యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః విశ్వరూప స్వయం శ్రేష్ఠో బలవీరో బలోగణః గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామయేవ చ మంత్రవిత్ పరమో మంత్రః సర్వభావకరో హరః కమండలుధరో ధన్వీ బాణహస్తకపాలవాన్ అశనీశతఘ్ని

ఖలీ ఖలీ కాల కటంకట నక్షత్ర విగ్రహమతిర్గుణబుద్ధిర్లయోగమ ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగ సర్వగోముఖ విమోచన సుశరణో హిరణ్యకవచోద్భవ మేఢ్రజో బలచారీ చ మహాచారీ శృతస్తథా సర్వతూర్య నినాదీ చ సర్వాతోజ్య పరిగ్రహ వ్యాల రూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్ త్రిదశస్త్రికాల ధృక్కర్మ సర్వబంధ విమోచన బంధనస్త్వ సురేంద్రాణాం యుధి శత్రు వినాశన సాంఖ్య ప్రసాదో దుర్వాసాః సర్వసాధు నిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞ భాగవిత్ సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవోమరః హైమో హేమకరో యజ్ఞః సర్వధారీధరోత్తమః లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహకర్తా సర్వచీర నివాసనః ముక్షో ముక్షశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః సర్వకాల ప్రసాదశ్చ సుబలో బలరూపధృక్ సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతో ముఖః ఆకాశ నిర్విరూపశ్చ నిపాతీ హ్యవసఖగః రౌద్రరూపోంశురాదిత్యో బహురశ్మిః సువర్చసీ వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః ఉన్మాదో మదనకామో హ్యస్వత్థోర్థకరో యశః వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః వజ్రహస్తశ్చ విష్కంభీ చముస్తంభనయేవ చ వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రమపూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్.

నందనో నందివర్ధనః భగహారీని హంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ లింగ

మహాత్రో మహానేత్రో నిశాలయః మహాంతకో మహాకర్ణో మహోష్ఠశ్చ మహాహనుః మహానాసో మహాకంభుః మహాగ్రీవశ్మశానభాక్ మహావక్షామహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః లంబనో లంబితోష్ఠశ్చ మహామాయప్పయోనిధిః మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః మహానఖో మహారోమా మహాకోశో మహాజటః ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః స్నేహనో స్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః వృక్షాకారో వృక్షకేతురనలో వాయువాహనః గండలీ మేరుధామా చ దేవాధిపతిరేవ చ అథర్వశిష్యః సామాస్యః ఋక్సహస్రామితే క్షణః యజుపాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా అమోఘార్థ ప్రసాదశ్చ అభిగమ్యః సుదర్శనః ఉపకారప్రియః సర్వః కనక కాంచనఛవిః నాభిర్నందికరో భావః పుష్కరస్థపతి స్థిరః ద్వాదశస్త్రాసనశ్చాద్యో యజ్ఞో యజ్ఞసమాహితః నక్తం కలిశ్చ కాలశ్చ మకరకాలపూజితః సగణో గణకారశ్చ భూతవాహనసారథిః భస్మశయో భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః లోకపాలస్తథాలోకో మహాత్మా సర్వపూజితః శుక్లస్త్రిశుక్లః సంపన్నః శుచిర్భూతనిషేవితః ఆశ్రమస్థక్రియావస్థో విశ్వకర్మమతిర్వరః విశాలశాఖస్తామ్రోష్ఠో శంభుజాలః సునిశ్చలః కపిలః కపిశః శుక్ల ఆయుశ్చైవ పరోపరః గంధర్వో హ్యదితి స్తార్క్ష్యః సువిజ్ఞేయో సుశారదః పరశ్వధాయుధో దేవ అనుకారీసు బాంధవః తుంబవీణో మహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో నలః బంధనో బంధకర్తా చ సుబంధన విమోచనః సయజ్ఞారిః సకామారిర్మహాదంష్ట్రో మహాయుధః బహుధా నిందితః శర్వః శంకరః శంకరోధనః అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహ అహిర్బుధ్నియో నిలాభశ్చ చేకితానో హవిస్తథా అజైకపాశ్చ కాపాలీ త్రిశంకురజితః శివః ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా ధాతాశక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువోధరః ప్రభావః సర్వగో వాయురర్యమా సవితారవిః ఉషంగుశ్చ విధాతా చ మాంధాతా భూతభావనః విభుర్వర్ణ విభావీ చ సర్వకామగుణావహః పద్మనాభో మహాగర్భశ్చంద్రవక్త్రోనిలో నలః బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః సర్వాశయో దర్భచారీ సర్వేషాం ప్రాణినాం పతిః దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వరత్నవిత్ కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రయః కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః వణిజో వర్ధకీ వృక్షో వకుళశ్చందనశ్చదః సారగ్రీవో మహాజిత్రులలోలశ్చ మహౌషధ సిద్ధార్థకారీ సిద్ధార్థః ఛందో వ్యాకరణోత్తరః సింహనాదః సింహదంష్ట్రః సింహః సింహవాహనః ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః అమోఘః సంయతో హ్యస్వో భోజన ప్రాణధారణః ధృతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరిః హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలప్రవేశినాం ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః
ಗಾಂಧಾರಶ್ಚ ಸುವಾಸಶ್ಚ ತಪಸ್ಸಕ್ತೋ ರತಿರ್ನರಃ ಮಹಾಗೀತೋ ಮಹಾನೃತ್ಯೋ ಹ್ಯಪ್ಸರೋಗಣ ಸೇವಿತಃ ಮಹಾಕೇತುರ್ಮಹಾಧಾತುರ್ನೈಕಸಾನುಚರಶ್ಚಲಃ ಆವೇದನೀಯ ಆದೇಶಃ ಸರ್ವಗಂಧಸುಖಾವಹಃ ತೋರಣಸ್ತಾರಣೋ ವಾತಃ ಪರಿಧೀಪತಿಖೇಚರಃ ಸಂಯೋಗೋ ವರ್ಧನೋ ವೃದ್ಧೋ ಅತಿವೃದ್ಧೋ ಗುಣಾಧಿಕಃ ನಿತ್ಯ ಆತ್ಮಸಹಾಯಶ್ಚ ದೇವಾಸುರಪತಿಪತಿಃ ಯುಕ್ತಶ್ಚ ಯುಕ್ತಬಾಹುಶ್ಚ ದೇವೋ ದಿವಿಸುಪರ್ವಣಃ ಆಷಾಢಶ್ಚ ಸುಷಾಢಶ್ಚ ಧ್ರುವೋಥ ಹರಿಣೋ ಹರಃ ವಪುರಾವರ್ತಮಾನೇಭ್ಯೋ ವಸುಶ್ರೇಷ್ಠೋ ಮಹಾಪಥಃ ಶಿರೋಹಾರೀ ವಿಮರ್ಶಶ್ಚ ಸರ್ವಲಕ್ಷಣಲಕ್ಷಿತಃ ಅಕ್ಷಶ್ಚ ರಥಯೋಗೀ ಚ ಸರ್ವಯೋಗೀ ಮಹಾಬಲಃ ಸಮಾಮ್ನಾಯೋ ಸಮಾಮ್ನಾಯಃ ತೀರ್ಥದೇವೋ ಮಹಾರಥಃ ನಿರ್ಜೀವೋ ಜೀವನೋ ಮಂತ್ರಃ ಶುಭಾಕ್ಷೋ ಬಹುಕರ್ಕಶಃ ರತ್ನ

ఏవమన్యే వికుర్వంతి దేవాః సంసారమోచనం మనుష్యాణాం మృతే దేవం నాన్యాశక్తిస్తపోబలం. ఇతి తేనేంద్రకల్పేన భగవాన్ సదసస్పతిః కృత్తివాసాస్తుత కృష్ణ తండినా శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ సబుధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా. ఏవమేతత్ పఠంతేయ ఏకభక్త్యాతు శంకరం యా గతిః సాంఖ్యయోగానాం వ్రజంత్యేతాం గతిం తదా. స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేత్ భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం. ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం. బ్రహ్మ ప్రోవాచ శక్రాయ, శక్ర ప్రోవాచ మృత్యవే, మృత్యు ప్రోవాచ రుద్రేభ్యో, రుద్రేభ్యస్తండిమాగమత్. మహతా తపసా ప్రాప్తస్తండినా బ్రహ్మ సద్మని. తండి ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః, వైవస్వతాయ మనవే గౌతమః ప్రాహ మాధవ, నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే. యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుత, నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వతో యమః.

0: विनिश्चितम् किं बहुक्त्या मुनिश्रेष्ठाः श्लोकेनैकेन वच्म्यहम् शिवनाम्नो महिमानम् सर्वपापापहारणम् पापानां हरणं शम्भोर्नाम्नः शक्तिर्हि पावनी शक्नोति पादकम् तावत् कर्तुम् नापि नर क्वचित् शिवनामप्रभावेन लेभे सद्गतिमुत्तमाम् इन्द्रद्युम्न नृपः पूर्वम् महापापयुतो मुने यथा काचिद्विजायोषा असौ मुने बहुपापिनी शिवनामप्रभावेन लेभे सद्गतिमुत्तमाम् इत्युक्तम् नो इत्युक्तम् वो द्विजश्रेष्ठा नाममाहात्म्यमुत्तमम् शृणुध्वम् भस्ममाहात्म्यम् सर्वपावनपावनम् इति श्रीशिवमहापुराणे प्रथमायाम् विद्येश्वरसंहितायाम् साध्यसाधनखण्डे शिवनाममाहात्म्यवर्णनम् नाम त्रयोविंशोऽध्यायः। ओम्
1: ओम् नमः शिवाय। You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకు దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆర్టు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు. అతనికి అప్పచెప్తారు, అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు ఆఫీసర్, అవునా లేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డ మంచా అని తెలిచాం, కానీ స్కిల్ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కామ్లు ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కాలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అసలు దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి, మూడింటిని. వేటిని అంటే చోర అగ్ని రాజా, ముగ్గురిని ప్రేరేపిస్తాడు, చోరులని అగ్నిని రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగల ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగల పెడతాడు, ఇంకా మిగిలి ఉంటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి వండి పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకు ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు ఎందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి ఎందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మనకు పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడి కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడి కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళలో. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు, వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారములు ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అన్నమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణను విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడే మొదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుణ్ణి కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా బలి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసింది. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలా మంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాజ్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహేహి ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప దొంగలందరినీ ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడు వేని నీ కన్ను కప్పి ఒక దొంగన్నాడయ్యా, వాడున్నాడు వాడిని తీసేసుకో, వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు? ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగున్నాడు. వీడు ఎట్టాంటి వాడంటే ప్రలోభాజ్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర, ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్, అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్లాంటి దొంగగుడు ఉంటే కథమిహ సహే శంకర విభో. ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు, వీడిని తీసుకుని నీ జనంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా. ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం, మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపాం, అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరిని చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గర? చెల్లే చోట. చల్లని చోట ఏం ఫ్రాంక్ అండి? ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమన్ లేదండి మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నా అలాంటి వాడు లేడు, నాలాంటి దుర్మార్గుడు లేడా, నాలాంటి సన్మార్గుడు లేడా, అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం, ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు ఊరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తిరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరి ఏంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధుజన మందారా అన్నారు రామదాసులు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడు అండి ఇక్కడ. కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగే వాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్యసుధాకర లోచన, విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా, ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్యభగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతి పెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చో మీరు ఆలోచించండి. ఇలాగా ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాన్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్ఛద్యో విసృజద్భ్యచ్చవో నమ నమోశ్చద్యో విద్యద్భ్యశ్చవో నమ నమ ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమ అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం, ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలాగుంటారని. ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్థమౌరిం కాలారిం వ్యాళయజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యబోచ అధివక్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న ముత్తేవ వన దేవత పుష్పిత అశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారు ఆయన పక్కన ఈ స్వరూపంలో, ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్చేవ వన దేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయే నమః, అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యర్థి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత, వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన, ఆ ముఖంలో ఏ మచ్చా లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్విబుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం, అమ్మ యొక్క ఆ శరీరమంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన, చూడండి స్వరూపం. అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాతస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆదికిరాత స్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః, నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే గుర్రాలు నడిపేవాళ్లే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే, అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగృద్భ్యశ్చవో నమః, తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇక్కడ బహువచనం ఇది, ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు. శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్య మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్య అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటి ఎముకల నుంచి తొడల వరకు, కేళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్య కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్య అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్య చక్కగా శయనించేవాడు నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపొమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది, కానీ లోపల తల్లి లాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోలపాట్లు పడిన నిద్రపోం. పోనీ అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా పిల్లని? పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడిని నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ. అలాగే తిష్టద్భ్య, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్య. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్య, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దానిని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీనభ్య, శయానభ్య, తిష్టభ్య, గదావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడు ఇక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డాన్సర్ డాన్స్ చేస్తున్నాడు. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అవును కదా, ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు గొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు. ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈ రోజుకింతటితో స్వస్తి సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్

0: நம சிவாய் டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய்.
1: ததஸ்ச சுமதி ஸ்ரீவான் சிவ பூஜா பராயணஹ. அப்பட் நுஞ்சி இந்த பரமானந்த பரிதுடே சிவ பூஜ చేసుకుంటూ ఉన్నాడు. உஷஸ்யேவ சமுத்தாயா நித்யம் பக்தி சமன்விதஹ. உஷக்காலంలోని నిద్ర లేచి భక్తు వివిధములైనటువంటి కుసుమాలను తెచ్చుకుంటున్నట. అది కూడా తుమ్మెదలంటని పువ్వులు. నా జిగ్రంతి ప్రసూనాని యావత్ భ్రమర పంక్తయః తావదేవ వనంగత్వా తైస్తై సద్య సమాపృతైః. ఈ విధంగా వ్యాఘ్రపాద నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారట ఈయన్ని చూడాలని. మధ్యందిన మహర్షి దీక్ష ఇచ్చి పంపించి వేశాడు. అయితే నిన్నెవరో అడిగారు, వ్యాఘ్రపాదుని నామం రాకముందు ఈయన పేరేమిటండి అని. కొన్ని ప్రసిద్ధ నామములకి పూర్వనామాలు శాస్త్రములు ఎందు చెప్పబడలేదు. ఇప్పుడు అగస్త్యుడు అనే నామం ఉన్నది. అది పర్వతాన్ని నిగ్రహించడం కారణంగా ఆయనకు అగస్త్య నామం అందులో కనబడుతుంది. అంతకు మునుపు పేరేమిటండి అని మనం అడిగితే శాస్త్రంలో కనబడదు. అయితే మునుపు కూడా అగస్త్యనామం ఉన్నంత మాత్రాన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకు పేర్లు పెట్టిన వాళ్ళు కూడా మహర్షులు, ద్రష్టలు. అలాగే ఈయన పూర్వనామం ఏమిటని. కానీ మాధ్యందిన మహర్షి, మాధ్యందిన పుత్రుడు గనక మాధ్యందిన మహర్షి అని వ్యవహారం మాత్రం ఇతరుకు ఉన్నది. కానీ వ్యాఘ్రపాదుడనే పేరే ప్రసిద్ధి ఉండడం చేత ఆ పూర్వనామం పేర్కొనలేదు. ఋషుల గ్రంథాల్లో కొన్ని నామములు చెప్పబడవు. అంత మాత్రం చేత వాళ్ళకి ప్రాధాన్యం లేదని కాదు. ఈ విధంగా ఆ వ్యాఘ్రపాదుడు శివ సాక్షాత్కారం పొంది శివుని అనుగ్రహం చేత ఇంత ఘనకీర్తిని సంపాదించినందుకు ఆ పుత్రుణ్ణి చూడాలని వచ్చాడు తండ్రి. ఈ తిల్ల వనానికి చేరుకున్నారు. అయితే ఆయన వనంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చారన్న వార్త తెలుసుకుని పరుగు పరుగును బయలుదేరి తండ్రిని చూసిన ఆనందంతో ఆయన భక్తిభావంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయాంతి పితరం ప్రీతం దృష్ట్వా పుత్ర ససంభ్రమం ప్రత్యుద్గమ్య తదా సజ్జః ప్రణనామ మహీతలే. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఆయన లేపి సముత్థాప్య పరిశ్వజ్య పునః పునః పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకుని ఒళ్లంతో నిమిరేట. ఒకటి పుత్రవాత్సల్యం, రెండవది నేనిచ్చిన దీక్ష నువ్వు సాఫల్యం చేసుకున్నావు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందావు. ఇది నేను తెలుసుకుని ఋషుల వాక్కుల ద్వారా నిన్ను చూడాలని వచ్చానయ్యా అని చెప్పినప్పుడు నాన్న నా ఆశ్రమం చూద్దూగాని రా అని తీసుకువెళ్ళట్టి పిల్లవాడు. హేమ పద్మ తటాకాక్షం తీర్థమాప శనేశనేహి. అక్కడ హేమ పద్మ తటాకము ప్రక్కనే ఉన్నటువంటి మూలనాథస్వామిని దర్శనం చేసి అటు తర్వాత తన యొక్క ఆశ్రమంలో తాను స్థాపించుకున్నటువంటి శివలింగాన్ని కూడా చూపించాడు. అప్పటి నుంచి అది వ్యాఘ్రపాదేశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధిగా ఇప్పటికీ మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఆ దివ్యలింగాన్ని. తత స్నాన విధి సజ్జ తస్మిన్ తీర్థవరే శుభే. ఆ హేమపద్మ తటాకంలో స్నానం చేస్తూ నిత్యము మూలనాథస్వామిని దర్శిస్తూ తన పుత్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అర్చిస్తూ కొంతకాలం మధ్యందిని మహర్షి కూడా అక్కడే ఉన్నారు. పైగా ఆరణ్యకమైనటువంటి ఫలమూలములు భక్షణ చేస్తూ వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒకరోజు ఇతడు అన్నట్ట, నాయన నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు ఇంతవరకు, గృహస్థాశ్రమం స్వీకరించి దాన్ని కూడా సార్థకం చేసుకోవాలని నా కోరిక అన్నాడు తండ్రి. అంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు అన్నమాట గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆశ్రమోయం త్వయా పూర్వ యథా శుచిమతా సుత ప్రసిద్ధోబు ద్వితీయోపి తథైవ క్రియతా విహ. ఆ మాట ఎంత సంస్కారవంతంగా ఉంది. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఎలా ప్రసిద్ధం చేసుకున్నావో రెండవ దాన్ని కూడా అలా చేయవయ్యా. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించినప్పుడు అది సార్థకం అవుతున్నది. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు తపస్సుకి అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి తప ఫలాన్ని కూడా పొందావు గనక దీన్ని కూడా నా మాట విని స్వీకరించవలసింది అంటే పితృపాదుల వాక్యాన్ని శిరసా వహించాడు ఆయన. అప్పుడు తండ్రి వెంటనే తగిన సంబంధాన్ని చూశారు. వశిష్ఠ మహర్షి యొక్క భగిని అనగా సోదరి, ఆమెనిచ్చి వివాహం చేసేట. వశిష్ట భగినీం కన్యాం శీలరూప విభూషణం సూనోస్తస్య విధానేనా ధర్మపత్ని చకారహి. వశిష్ఠుని సోదరుని వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు ఉభయులు శివార్చన చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ దంపతులు, వారికి ఇరువురు తనయులు ఉద్భవించారు. ఒకరు ధౌమ్యుడు, ఇంకొకడు ఉపమన్యువు. వ్యాఘ్రపాదన యొక్క పుత్రుడే ఉపమన్యు మహర్షి. ఉపమన్యు మహర్షికి చాలా చక్కటి చరిత్ర మనకు మహాభారతంలో, శివపురాణాల్లో కూడా విస్తారంగా కనబడుతుంది. ఇక్కడ నేను విస్తారంగా చెప్పట్లేదు, ఎందుకంటే చిదంబర రహస్యం మనకు ప్రధానం గనక. అలాగని శివభక్తుడైన ఉపమన్యు గురించి చెప్పకపోతే ఒక దోషం ఉంది, అది భాగవతాపచారం అవుతుంది. పరమ భాగవతోత్తముడు ఉపమన్యు మహర్షి, పైగా శివాచార్యుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఈ విషయం మనకు మహాభారత అనుశాసనిక పర్వంలో స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకుని ఆయన శివునికే తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవడం, ఉపమన్యు దగ్గర తాను పొందినటువంటి శివ సహస్రనామాలతో శివుని స్తోత్రం చేశాడు. ఆ శివ సహస్రనామాలనే కృష్ణ పరమాత్మ, ధర్మరాజు మొదలైన వాళ్ళకు ఉపదేశించాడు. ఈ విషయం మనకి మహాభారత అనుశాసన పర్వంలో ఉన్నది. అంతేకాకుండా ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివశాస్త్రం అంతా కూడాను మనకి శివపురాణంలో కొన్ని అధ్యాయాలుంది. ఇందులో అపూర్వమైనటువంటి శివ విజ్ఞానం అంతా కూడా లభిస్తున్నది. కనుకనే శివభక్తులకి ఆచార్య స్థానీయుడు ఉపమన్యు మహర్షి. ఆయనది ఒక ప్రత్యేకమైన చరిత్ర, అది ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. ఇందులో మేళనం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పరంపర చూడండి, మధ్యంధని మహర్షి, వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి. ఇక ధౌమ్యుని యొక్క వృత్తాంతం మనకి మహాభారతంలోని ఆ ప్రథమ ఆదిసభ ఆది పర్వంలోనే మనకు కనబడుతుంది. ధౌమ్య మహర్షి యొక్క వృత్తాంతం మనకి, గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఇచ్చాదుల్లో. ఉభయులు ఉత్తములైన మహర్షులు, వారు ఉభయులు కూడా తండ్రి వద్ద దీక్ష స్వీకరించి వివిధ ప్రాంతములందు వాళ్ళ తపోభూములు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఉపమన్యుని చరిత్ర మాత్రం క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. చిదంబర రహస్యంలో క్లుప్తంగా చెప్పింది చెప్తున్నాం. ఒకప్పుడు వశిష్ఠుడు తన మేనల్లుడిని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. అది అరుంధతి సమేతుడే. ధర్మపత్ని వశిష్ఠస్య ధర్మ సత్యమయీ సతీ. అరుంధతి సమేతుడే వచ్చాడు. వచ్చి, కొంతకాలం నేను మా మేనల్ని ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాట్టాయన. మేనమగారు ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుని వద్ద కామధేను సంతానమైనటువంటి శబళ సురభి ఇత్యాది కామధేను సంతానాలున్నాయి. ఆ సౌరభేయేన పయస తమ్మునిం పర్యవర్ధయత్. ఆ కామధేను పాలు తాగెట్టాడు అక్కడ ఉన్నంతకాలం. చక్కగా కొంతకాలం మేనమామ ఇంట్లో ఉంటూ ఆ పాలు తాగి పుష్టిగా తుష్టిగా తిరిగి వచ్చాట ఇక్కడికి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే తిళ్ళేవి నచ్చట్లేదు దీనికి, ఈ పిల్లాడికి. ఎందుకంటే అక్కడ మంచి పాలు తాగాను, అలాంటి పాలు ఇక్కడ దొరుకుతాయా అంటే, నాయన మనం తిల్లవనంలో ఉన్నాం, ఈ వనంలో మీ నాన్న ఎప్పుడు తపస్సు, మనకేమున్నది ఇక్కడ ఆస్తి పాస్తి, మనం పాడి పంట పంచుకోవడానికి వచ్చామా, కొంతమంది కోపీనార్థాయం పటాటపహ అని తపస్సు కంటూ బయలుదేరి చాలా సంసారం తయారు చేసుకుంటారు పాప, అసలు తపస్సు పక్కకు పోతుంది. కనుకని మనం తపోజీవనులం, గృహస్థులమే కాని తపోజీవనం. అంటే గృహస్థుల్లో కూడా తపోజీవనం లేని గృహస్థులు ఉంటారు. వీళ్ళు కేవలం ఆరణ్యకమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తూ గ్రామ్య విషయ త్యాగం చేసి జీవిస్తారు. ఇదొక తపోజీవనంలో ఒక విధానం. అంతేగాని మన దృష్టిలో గృహస్థుల సన్యాసే తెలుసు, కాని గృహస్థుల్లో కూడా తపస్సులు ఎందరో ఉంటారన్న విషయం తెలియదు. పైగా మనకి ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత కాషాయ మోహం చాలా పెరిగిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో మహాత్ములు ఎంతమంది ఉన్నారో మనం ఒక్కసారి తలంచుకుంటే, వశిష్ఠాదులు గాని అగస్త్యాదులు గాని గృహస్థాశ్రమంలో ఉన్న తపోజీవులు వీరందరూ కూడా. ఈ తపోజీవులు ఈ వన్యమైనటువంటి విషయములే స్వీకరిస్తారు, కానీ ఈ గ్రామ్య విషయములు స్వీకరించరు. అందుకు వీళ్ళు మొదటి నుంచి ఆ విధమైన ఆహారములే. పైగా నివారముష్టింపచులు అని వీళ్ళకు పేరు. తపోజీవనంలో అదొకటి ఉంచవృత్తి అని నీవారముష్టింపచులు అని ఇలా చెప్పబడుతూ ఉంటుంది. నీవారముష్టింపచులు అంటే నివ్వరి ధాన్యము తనంత తాను రాలిపడినవి ఏముంటాయో అవి ఏరుకుని వాటితేనే జీవితం గడుపుతుంటారు. అంటే ప్రాణరక్షణార్థం ఇది, మిగిలినదంతా తపస్సుతోనే వాళ్ళు జీవించగలరు. అలాది తపోజీవనం ఎలా ఉండేవారు అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. వారి ధర్మపత్నులు కూడా యజ్ఞమునికి తపస్సుకి సహకరిస్తూ నిత్యాగ్నిహోత్రము తపస్సు వేదాధ్యయనము వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. వారికి పోషకం ఏంటయ్యా అంటే వారి తపస్సే వారికి పోషకం, వారి తపస్సు చేత పోషింపబడుతుంటారు. అలాంటి మహాత్ములు ఎప్పటికీ ఉంటారు భారతదేశంలో. ఏంటంటే మహర్షులు మహాత్ములు, వారికి ఎక్కడి నుంచి మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ మహాత్ముడు ఈ పిల్లవాడు వెళ్ళి నాకు ఆ పాలు తాగాలనుంది అన్నాడు. ఏ పాలరా బాబు అంటే మేనమామ గారి ఇంట్లో తాగాడు. అయ్యా ఆయన మహర్షి గాని ఆయనకి కామధేనువులు ఉన్నాయి, మనం ఎక్కడ తేగలం, ఇలాగ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇటువైపేమో తండ్రి ధ్యానంలో ఉన్నారు. ఇలాంటివన్నీ తండ్రి దాకా వెళ్ళనివ్వకుండా తల్లే ఓదార్చుతూ ఉన్నది. పైగా కిం రోదిషి సదావత్స రుదిత్యాప్యత్ర కిం భవేత్, ఎందుకని ఎప్పుడు ఆ పాల కోసం అలా ఏడుస్తావు. మనం శివుడు తప్ప ఏమీ లేని వాళ్ళం, గొప్ప మాట అన్నదండి. అకించనో హ్యహం సత్యం శివమేకం వినా విభుం, శివుడు తప్ప మరేమీ లేని వాళ్ళం. పైగా మనకు తెలిసిన కామధేనువు కల్పవృక్షము అన్ని శివుడే, ఇంకేం కామధేనువు పాలు నేను ఇవ్వగలను. తపోలోకాల్లో ఉండే కామధేనువుల గురించి నాకు తెలియదు కదా, ఇక్కడ గొప్ప రహస్యాలు ఇవన్నీ. తపోలోకేహి తిష్ఠతి, తపోలోకం అనకు లోకం ఉంది, ఆ లోకంలో కొన్ని కామధేనువులు ఉన్నాయి. తత్సంబంధమైన కామధేనువులు వశిష్ఠునికి నిరంతరం క్షీరములు ఇచ్చేవి, అన్ని చాలా విశేష రహస్యాలు. తపోలోకంలో ఉన్నటువంటి కామధేనువుల్ని వశిష్ఠుడైతే తీసుకురాగలిగాడు, కానీ మనకు ఆ కామన లేదు, ఆ ధేనువు లేదు. కనుకనే దుఃఖాన్ని ఆపవయ్యా అన్న పిల్లవాడండి, వారికి వేదాంతం ఏం తెలుస్తుంది, దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు తవాపి సుమతే సూనో శంభురేవ పరాగతి, ఏదివ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి. మనం ఇప్పుడు సంపదలు రాలేదని దేనిమీదో కారణం చూపించి నిందిస్తాం, కానీ సృష్టిలో ఏది రావాలన్నా ఒకటి పెడితేనే ఇప్పుడు పుడుతుంది, పెట్టి పుట్టాలి అని. ఇక్కడ శివపురాణంలో గొప్ప మాట ఉంటుంది ఏమనంటే, ఎవరైతే గత జన్మల్లో శివుని ఉద్దేశించి కేశవుని ఉద్దేశించి ద్రవ్య సమర్పణ చేస్తారో వారికే తర్వాత జన్మల్లో సంపదలు పుడతాయి. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం, ఇదే భారతీయ సంస్కృతి వేద హృదయంతో చెప్పిన మాట. యజ్ఞము ద్వారానే సంపదలు లభిస్తాయి, ఇంకో దానివల్ల దొరకదు. యజ్ఞేన కల్పతాం అని చెప్తూ ఉన్నది మనకు చమకం. యజ్ఞేన కల్పతాం అంటే యజ్ఞము ద్వారానే అన్ని లభిస్తాయి, ఈ దొరికినవి కూడా యజ్ఞము ద్వారానే రక్షింపబడతాయి, యజ్ఞము ద్వారా సమర్థవంతమవుతాయి. ఇది భారతీయ ఋషి హృదయం. అంతేగాని ఇప్పుడు మన ప్రయత్నాలు కావు, అది కేవలం గత జన్మల నుంచి వచ్చినటువంటి యజ్ఞములు. మరి ఇప్పుడేం చేయాలండి, అప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు తింటూ కూర్చోవాలా, ఇప్పుడు కూడా యజ్ఞం చేయి అంతే. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అది మళ్ళీ చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైన మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది జీవన విధానం, ఇలా ఉండాలి. అంతేగాని దరిద్రాన్ని చూసి ఏడవడం కాదు, మనం పాలు పొందాల్సినటువంటి యజ్ఞములు ఏవో చేయలేదు గత జన్మలో అంతే, అలాగని మిగిలినంత దరిద్రం అని కాదు, తత్సంబంధమైన మనకు లేదు. అయితే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి గనక ఆ శివుణ్ణే పరమగతిగా నువ్వు పట్టుకుంటే ఆయన ఇవ్వగలడు. అందుకు పరాగతికి శివ అని మాట చూపించి ఏబడి వాడు అని అడిగాడండి ఈయన. ఇంకెవడు అదిగో ఆ మూలలో కూర్చున్నాడే మూలనాథుడు ఆయన అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆ శివుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్టట. ఇది చేతనవ్వాలండి, అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అక్కడ ఏడవడం చేతనవ్వాలి. సృష్టిలో అక్కడ ఏడవగలిగితే ఆ ఏడుపు సార్థకత, ప్రపంచంలో దేని గురించి ఏడ్చినా ఆ ఏడుపు చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుడి గురించి ఏడ్చే ఏడుపు మాత్రం అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంగీతం అవుతుంది. పరమాత్మ గురించి ఏడ్చే ఏడుపుకు మించిన గొప్ప సంగీతం లేదు. అందుకే మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు, జగన్మూర్తే శివస్యాపి రురోధ పునరగ్రత, అక్కడ ఏడవడం మొదలుపెట్టాట. పైగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాడు పంచాక్షరి, ఆ పంచాక్షరి జపం చేస్తూ ఆయన కోసం ఆయన తపించడం మొదలుపెట్టాడు. ఆ దీక్షకు ఫలంగానే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించడం పెద్ద కథ, ఆ కథ నేను ఇక్కడ విస్తారంగా చెప్పను. ఆ పరమేశ్వరుడు ఈయనకి పాలేమిటయ్యా నీకు క్షీర సముద్రం ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. నీ సంకల్పం మాత్రం చేత క్షీర సముద్రం లభిస్తుంది, క్షీర సముద్రమే కాకుండా నీకు శివజ్ఞానం అనే అమృత సముద్రాన్ని ఇస్తున్నాను. అంటే ఈ పిల్లవాడు పాల కోసం ఏడవడం ఒక నెపం, కానీ ఆయనకు దొరికిన ఫలం పాలు మాత్రమే కాదు, జన్మలో మృతి లక్షణాన్ని పోగొట్టే శివామృతమే లభించింది అతనికి. అంటే అతడి తపస్సుకి లౌకికమైన ఒక క్షీర కామన ప్రేరణ మాత్రమే అయింది, కానీ అక్కడ తాగిపోలేదు అది. కనుకనే ఇతని సకామ భక్తి అనడానికి లేదు, ఆయన్ని తపస్సులోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రేరకం మాత్రమైంది, కానీ ఈయన తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడు తప్ప ఇంకోటి పట్టలేదు. అది మనకి శివపురాణంలోనే కథ కనబడుతుంది. ఈయన క్షీరం కూడా ప్రధానం కాదు, శివుడే ప్రధానమన్నంతగా ఆ తపస్సు పండిపోతుంది. దానికి ఫలితంగా పరమేశ్వరుడు ఈ అడిగిన ఎందుకు కూర్చున్నాడో అది ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. నిజానికి ఉపమన్యు ఏమీ అడగలేదు ఆయన్ని, కానీ అది గుర్తుపెట్టుకుని ఆ కోరికకి తగ్గట్టుగా క్షీర సముద్రాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొకటి ఇచ్చట, కుమార పదవి ఇచ్చట. కుమార పదవి అంటే నా కుమారస్వామ్యంతో నువ్వంతా అన్నాడు. కుమార పదవి, ఆయన కుమార పదవి ఎవరికి ఇస్తారో వాడికి శివజ్ఞానం ఇస్తాడు. అది ప్రత్యేకమైన అంశం. ఆ కుమారస్వామి పని ఏమిటంటే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. అది సుబ్రహ్మణ్యుడు శివజ్ఞానానికి గురువు అని చెప్తారు. కనుకనే శివజ్ఞానం ఇచ్చేటప్పుడు ఈయన కుమారుడిగా అంగీకరించగానే వాళ్ళ ఆవిడ ఆ శివజ్ఞాన క్షీరాన్ని ఇస్తుందిట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆ శివజ్ఞాన క్షీరం పొందగానే ఇతడు శివజ్ఞానం పొంది ఆ శివజ్ఞానాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాడు. ఇలా మనకి స్వామి కుమార పదవిని పొందినటువంటి వారిలో ఉపమన్యు మహర్షి ఒకరు కనిపిస్తారు. మనకి కొన్ని శతాబ్దాల క్రితం తిరుజ్ఞాన సంబంధర్ అనేటువంటి వాడు చిదంబరం ప్రక్కనే సీర్కాళి అనే ప్రాంతంలో ఈ తిరుజ్ఞాన సంబంధర్ కూడాను ఈ విధంగానే పసి వయస్సులో స్వామి చేత జ్ఞానక్షీరాన్ని పొందాడు. అది సీర్కాళి అనే ప్రాంతం ఇప్పటికీ చిదంబరం దగ్గర ఉన్నది. అది ఒక ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. అద్భుతమైన శివాలయం ఉన్నది. అయితే శివాలయంగా దానికి ప్రసిద్ధి ఈ జ్ఞాన సంబంధుడు పుట్టకముందు. జ్ఞాన సంబంధుడు పుట్టిన తర్వాత అది జ్ఞాన సంబంధుడు పుట్టడం చేత గొప్ప క్షేత్రం ఏందండి. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ జ్ఞాన సంబంధుడు తండ్రి కూడా గొప్ప శివభక్తులు. ఆ రోజుల్లో అవైదిక మతములు కొన్ని వ్యాప్తి చెంది ఉండే, జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది ఉన్న కాలంలో తిరిగి ఆది ఆ వేద సిద్ధాంతం తిరిగి ప్రతిష్ఠింపబడాలనే తపన ఎందరికో ఉండేది. �ఆ సమయంలో అక్కడ శివభక్తులైనటువంటి ఒక మహాత్మునికి పుత్రుడిగా పుట్టాడు. ఆ పుట్టిన రెండవ ఏట మార్గశిర మాసంలో, దాన్ని ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాసంలో శివవ్రతం చేస్తారు, అది కూడా ఉంది. ఈ శివవ్రతంకి ఉషక్కాలంలో లేచి శివారాధన చేయడం ఉన్నది. ఆ ఉషక్కాలంలో నిద్ర లేచి ఈ పెద్ద ఆయన ఆలయానికి వెళ్ళేట, కోనేటికి స్నానానికి. ఆ వెళుతూ ఉంటే పిల్లవాడు కూడా నిద్ర లేచిపోయాడు. రెండేళ్ల పిల్లవాడు, నేను వస్తా స్నానానికి అన్నాడు. తెల్లవారునిదో గొడవ, నువ్వు రాకూడదు బాబు అంటే నేను వెళ్తానంటే పోని చిన్నపిల్లాడు ముచ్చట పడుతున్నాడు తీసుకెళ్ళండి అని. నేను కోనేట్లో స్నానం చేస్తుంటే పిల్లాడిని ఎక్కడుంచుతానన్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి అప్పచెప్పి మీరు స్నానం చేసిరండి అంది వాళ్ళ ఆవిడ. సరే ఈ పిల్లాడిని తీసుకువెళ్ళాడు ఆయన. తీసుకువెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళగానే ఎవ్వరూ లేరండి. ఆ చిత్రం అదేమిటో, ఇదే శివలీల అంటే. ఎవరో ఒకరు ఉంటే అప్పగించేవాడే, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయి ఎవరికి అప్పచెప్తాడు, పిల్లాడిని పట్టుకుని మునగలేడు. అయితే అఖండమైన శివ విశ్వాసం ఆయనకు ఉంది గనక అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి, ఇదిగో ఆ గోపురం మీద శివ పరివారం చిత్రం ఉన్నది, అది చూపించి ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఇక్కడ కూర్చో ఇప్పుడు వస్తానని చెప్పి కోనేట్లో దిగెట్టండి. ఇద్దరు కోనేట్లో దిగి ఎప్పుడైతే తల ముంచాడో పిల్లాడు చూసి ఏడవడం మొదలెట్టాడు గట్టిగా. నాన్నా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన ఇంకా స్నానం చేసి బయటకు రాలేదు. నాన్నా అని ఏడుపుకి ఈ నాన్న పలకలేదు కానీ ఆ నాన్న పలికాడండి. అక్కడ ఆ దివ్యమైన గోపురంలో ఆ నాన్న ఒక్కసారి వృషభ వాహనారూఢుడి ప్రత్యక్షమయ్యేట మెరిసేట, అది చూడగానే పిల్లాడు ఏడుపుపోయింది. ఎందుకంటే ఎందుకు పుట్టాడో అదే సాధించాడు. అప్పుడు ఆ రెండు చేతులు దోయిలించి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా చూస్తూ ఉన్నావే, ఏడుస్తున్నాడు అబ్బాయి, వెళ్ళు పాలు పట్టు అన్నట్టండి. ఎవరితో, అమ్మ గౌరమ్మతో అన్నాడు. ఆ గౌరమ్మ క్రిందకి దిగి వచ్చి గట్టు మీద కూర్చుని పిల్లాడు నొళ్ళో పెట్టుకుని క్షీరమిచ్చింది రండి. ఆ క్షీరమిచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియ పురాణంలో శక్కిల, చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ తాగుతున్నప్పుడు అతనికి ఏడుపు అనేది లేదు. ఆ క్షీరపానం చేస్తూ అమ్మ చెవి యొక్క లోలకులతో ఆడుకుంటూ ఉన్నట్ట చేత్తో, అవి వాటిని ఆడిస్తూ క్షీరపానం చేసేట. ఆడ తర్వాత పిల్లవాడిని అక్కడ పెట్టి అమ్మ అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఈయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు ఆనందంగా గోపురం వైపే చూస్తూ కూర్చున్నాడండి. వెంటనే ఈ తండ్రి చూసి ఏడవడం వినబడింది, ఏడు మానేయడం ఇప్పుడు తెలిసింది. ఎవరొచ్చారు చెప్పు, ఏం చేశారు చెప్పు, ఏదో తాగినట్టున్నావు నువ్వు చూస్తే అది, ఎవరొచ్చి ఏం పట్టారు నీకు అని అడగడం మొదలెట్టాడు. ఈ పిల్లవాడు మైమరచి చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అటు చూస్తున్నాడు. నీకు భయం పట్టుకుంది, ఎవరొచ్చి ఏమి ఇచ్చేశారో, ఏం పిచ్చి పట్టిందో అని భయపడుతున్నాడు. వెంటనే చేతికి అక్కడ చుట్టూ చూడని కర్ర కనబడింది, మందరించాడు. ఏం తాగావు, ఎవరిచ్చారు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే నోటి నుంచి వచ్చింది, తలపై చంద్రలేఖ కలిగిన వంటి వాడు జటాజూటధారి అయిన శివుడు అని మొదలుపెట్టాడండి. అని ఒక అద్భుతమైన పదిగం అంటారు దాన్ని, పదిగం ఆయన నోటి నుంచి వచ్చింది. అంటే 10 పాదాల పద్యం పలికింది ఆయన నోటి నుంచి, 2 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి. అమ్మ ఇచ్చినటువంటి జ్ఞానక్షీరం వల్ల శివజ్ఞానం ఆయన నుంచి అద్భుతమైనటువంటి గాన రూపంగా వెలువడింది. అతడే తిరుజ్ఞాన సంబంధర్. శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో ద్రవిడ శిశు ఆస్వాద్య తవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశువు ఈయనే తిరుజ్ఞాన సంబంధర్. అదేవిధంగా ఉపమన్యు మహర్షి కూడా ఆనాడు ఈ విధమైన క్షీరాన్నే పొందాడు. నిజానికి అమ్మ క్షీరం తాగే యోగం ఆ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి లభించింది. మళ్ళీ ఆ పుత్రత్వ పదవితో పాటు శివజ్ఞానం లభించి శివజ్ఞానానికి ఆచార్యుడయ్యాడు ఉపమన్యు మహర్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవిగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన మనం నమస్కారం చేసుకుందాం. ఉపమన్యువే శ్రీకృష్ణుడి గురువు అయ్యాడు. ఈ విషయం మనకు భారతంలో ఈ కథ ఉన్నది, శివపురాణంలో కూడా కథ ఉన్నది. మొత్తానికి పరమేశ్వరుడిచ్చిన క్షీరం అనగానే మరో మహాభక్తుడి యొక్క కథ చెప్పుకున్నాం. దీనికి చిదంబరానికి సంబంధం ఉన్నది. మళ్ళీ విషయాంతరం వెళ్ళలేదు మనం, ఎందుకంటే ఈ జ్ఞాన సంబంధుడు ఈ దివ్యమైన నటరాజస్వామిని దర్శించి అద్భుతమైనటువంటి కృతులు చాలా గానం చేశాడు ఆయన. ఆ రచించినటువంటి కృతులు చాలా ఉన్నాయి. అందుకే నటరాజస్వామిని కీర్తించిన వాళ్లలో ఈయన ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు. కనుక జ్ఞాన సంబంధుని కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఉపమన్యు మహర్షి. తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకురాని హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఇక ఈ వ్యాఘ్రపాదుడి కథ చూడాలి. ఈయన మాత్రం తిల్లవనం విడిచిపెట్టలేదు, నిరంతర శివారాధన చేసుకుంటున్న ఇతడు ఒక రోజున ధ్యాన స్థితిలో ఒక అనుభూతిని పొందట. ఎందుకంటే సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎప్పుడో కలుగుతుందండి ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏమిటి ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, అది ఆయన అనుగ్రహం. సాధన చెయ్యడం వరకే మన పని, కాని అది ఎంత పక్వతకు వచ్చింది ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన నిర్ణయించవలసిందే. అలా ఒకప్పుడు ఈయన ఒక యోగమయమైన ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. ఈ ధ్యానంలో ఆయనకి దైవ యోగము చేత ఒక శివయోగం లభించింది అని వర్ణిస్తున్నాడు. ఆ ధ్యానం ఎలా చేశాడు ఒక ప్రక్రియను ఇక్కడ వర్ణిస్తున్నారు. వామ పాదం అధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదరమాక్లిష్టమురస్థలముదారధీ. అంటే తపస్సు అనే దాని గురించి నిన్న మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఎలా వెళ్ళాడో చెప్తున్నారు. వామపాదం అధకృత్వ, ఇక్కడ నేను వర్ణిస్తున్నానే కానీ దీని వెంటనే ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నించొద్దు, ఎందుకంటే గురువుల దగ్గర గ్రహించవలసిందే యోగం. గాని ఇది పద్మాసనమో లేదా వజ్రాసనమో అంటే పర్వాలేదు, అది వేసుమని సాధన చేయవచ్చు. కానీ ఇతడు చేసినది ప్రత్యేకమైన యోగము. ఒక స్థాయిలో యోగాభ్యాసం పండిన వారు మాత్రమే వేయగలిగేవారు. ఇలాంటి యోగాసనం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇటీవల కాలంలో యోగాసనం మీద కూర్చొని కనబడినటువంటి మహాత్ములు, ఆ యోగాసనంలో ఉండగా కనబడిన ఫోటోలు చెప్పాలి అంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు గోచరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం. ఇది గాని వేయగలిగితే వేసిన వాడు నిజానికి కుండలిని యోగం చాలా జాగరణ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఇటువంటి ఆసనంలో ఉండగలడు. ఇంకా సాక్షాత్ శివావతారంగా కీర్తించబడ్డ మహాత్ముని గురించి ప్రత్యేకించి చెప్పాలా. వామపాదమధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదరమాక్లిష్ట మురస్థల ముదారధీ ఈశన్నమ్ర భుజోద్భాసి స్థాణువన్ నిశ్చలాకృతి. ఈ వర్ణన వ్యాసుదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ఎలాంటి యోగం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పడం కోసం. ఎడమ పాదాన్ని క్రింది భాగంలోకి తెచ్చి ఆ మూలాధార స్థానం వద్ద దాన్ని తాకించి రొమ్ము వరకు పొట్టని ఆ వెన్ను వరకు అక్కళించి అన్నాడు. అంటే లోపలికి అది లాగి ఎలాగ వాయువుని కుంభింపజేస్తున్నాడు చూపిస్తున్నాడు. రుజుబుద్ధి కలవాడే, అది రుజుబుద్ధి. రుజుబుద్ధి అంటే మనస్సు మాట క్రియ మూడు ఏకంగా ఏకాగ్రమై ఉన్న సమయం అది. భుజాలు కొంచెం వంగి ఉన్నాయి, ఒక పెద్ద చెట్టు వలె ఉన్నట్ట. తాణువన్ నిశ్చలాకృతి, ఆ నిశ్చలంగా ఉన్నాడు. ఒడిలో రెండు చేతులు పెట్టుకున్నట్ట, పెట్టుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. పైగా ఇంకో మాట చెప్పారు ఇక్కడ, దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభమాన ముఖాంబుజ. ఇవన్నీ కూడా యోగ రహస్యం తెలిస్తే ఈ శ్లోకం మరింత తెలుస్తుందండి. ఇది కేవలం వర్ణన కాదు, జపం చేసేటప్పుడు కానీ ఈ ప్రక్రియ కానీ చేయగలిగితే ఆ జపం ఒక అద్భుతమైన స్థితికి వెళుతుంది. ఇది మొట్టమొదట ఈ స్థితిలో ఎక్కువ జపం చేయలేం, కానీ ఒక 1000 జపం మనం చేసినప్పుడు కనుక పదైనా ఇది చేయగలిగితే క్రమక్రమంగా ఎప్పటికైనా సాధించగలం. అది ఎలాంటిది అంటే దంతాస్పృష్ట దంతాస్పృష్ట స్వజిహ్వగ్ర శోభవాన ముఖాంబుజ, నాలిక కొన దంతముల చివరకు తగులుతూ ఉండగా అన్నాడు. ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జపం సాగుతుంది. ఇక్కడ అక్కడ శబ్దం రాదండి, పలకదు, శబ్దం నాలికతో కూడా ఉచ్చరించకుండా జపం చేయగలగాలి. అది గొప్ప స్థితి. దీన్ని సగర్భ జపము అని అంటారు.
2: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
3: Dear listeners of shaivam.org, the following is Shukla Yajurveda Madhyandina Shaka Adhyayam 34.

విశ్వేదే వాస్తే హస్తమిషత్సే విశ్వేదేవాస్తేవేస్తోత్రంభవతిపామైరోహిణీకేవతి ఇంద్రస్తర్గ్యసాగిపదే ఇంద్రేస్తోత్రంభవతి అంగారాభవంగ్రోంగారేభ్యోర్జుర్వే ప్రజాపతిస్తర్గ్య

బ్రహ్మన్నే అవైరగ్యమేవాదేవతాం విదుషోగ్రంజత్పదే అవధైన దేవం.

శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం తాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఓం.

పవిత్రంచ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః చంద్ర సూర్యస్య నికేతుర్గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః మహాతపా ఘోరతపా అదీనో దీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమంతపః యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః విశ్వరూప స్వయం శ్రేష్ఠో బలవీరో బలోగణః గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామయేవ చ మంత్రవిత్ పరమో మంత్రః సర్వభావకరో హరః కమండలుధరో ధన్వీ బాణహస్తకపాలవాన్ అశనీశతఘ్నీ ఖడ్గీ పట్టిసీచాయుధీ మహాన్ సుర్వహస్తస్సురూప

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థ కృష్ణయేవ చ శృగాల రూప సిద్ధార్థో ముండః సర్వశుభంకరః అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ధ్యపి ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వసాయీనభస్థలః త్రిజటీ చీరవాసాశ్చ రుద్రసేనాపతిర్విభుః అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుస్సువర్చసః గజః దైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచర ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః ఘోరో మహాతపః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః న్యగ్రోధరూపోన్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణవాసశ్చ హర్యస్వః సహాయకర్మకాలవిత్ విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడభాముఖః హుతాసనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధిః సర్వ

ఖలీ కాల కటంకట నక్షత్ర విగ్రహమతిర్గుణబుద్ధిర్లయోగమ ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగ సర్వగోముఖ విమోచన సుశరణో హిరణ్యకవచోద్భవ మేఢ్రజో బలచారీ చ మహాచారీ శృతస్తథా సర్వతూర్య నినాదీ చ సర్వాతోజ్య పరిగ్రహ వ్యాల రూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్ త్రిదశస్త్రికాల ధృక్కర్మ సర్వబంధ విమోచన బంధనస్త్వ సురేంద్రాణాం యుధి శత్రు వినాశన సాంఖ్య ప్రసాదో దుర్వాసాః సర్వసాధు నిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞ భాగవిత్ సర్వవాసః సర్వచారీ దుర్వాసావాసవోమరః హైమో హేమకరో యజ్ఞః సర్వధారీధరోత్తమః లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహకర్తా సర్వచీర నివాసనః ముక్షో ముక్షశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః సర్వకాల ప్రసాదశ్చ సుబలో బలరూపధృక్ సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతో ముఖః ఆకాశ నిర్విరూపశ్చ నిపాతీ హ్యవసఖగః రౌద్రరూపోంశురాదిత్యో బహురశ్మిః సువర్చసీ వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః ఉన్మాదో మదనకామో హ్యస్వత్థోర్థకరో యశః వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః వజ్రహస్తశ్చ విష్కంభీ చముస్తంభనయేవ చ వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రమపూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్.

నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ

మహాఘోరో వశీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః స్వస్తిదస్వస్తి భావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః.

తవాప్యహమమిత్రఘ్నస్తవం దద్యాం హ్య విస్తృతం స్వర్గ్యమారోగ్యమాయుష్యం ధన్యం వేదేన సమ్మితం నాస్య విఘ్నం వికుర్వంతి దానవ

0: ಓಂ ಅಥ ತ್ರಯೋವಿಂಶೋಧ್ಯಾಯ ರುದ್ರಾಕ್ಷ ಮಾಹಾತ್ಯಂ ಶಿವನಾಮ ಮಹಿಮಾ ಚ ಋಷಯವೂಚುಃ ಸೂತಸೂತ ಮಹಾಭಾಗ ವ್ಯಾಸ ಶಿಷ್ಯ ನಮೋಸ್ತು ತೇ ತದೇವ ವ್ಯಾಸತೋ ಬ್ರೂಹಿ ಭಸ್ಮ ಮಾಹಾತ್ಯಮುತ್ತಮಂ ತಥಾ ರುದ್ರಾಕ್ಷ ಮಾಹಾತ್ಯಂ ನಾಮ ಮಾಹಾತ್ಯಮುತ್ತಮಂ ತ್ರಿತಯಂ ಬ್ರೂಹಿ ಸುಪ್ರೀತ್ಯ ಮಮಾನಂದಯ ಮಾನಸಂ ಸೂತ ಉವಾಚ ಸಾಧು ಪೃಷ್ಟಂ ಭವದ್ಭಿಶ್ಚ ಲೋಕಾನಾಂ ಹಿತಕಾರಕಂ ಭವಂತೋ ವೈ ಮಹಾಧನ್ಯಾಃ ಪವಿತ್ರಾಃ ಕುಲಭೂಷಣಾಃ ಯೇಷಾಂ ಚೈವ ಶಿವಃ ಸಾಕ್ಷಾ ದೈವತಂ ಪರಮಂ ಶುಭಂ ಸದಾಶಿವಕಥಾ ಲೋಕೇ ವಲ್ಲಭಾ ಭವತಾಂ ಸದಾ ತೇ ಧನ್ಯಾ ಚ ಕೃತಾರ್ಥಾ ಚ ಸಫಲಂ ದೇಹ ಧಾರಣಂ ಉದ್ಧೃತಂ ಚ ಕುಲಂ ತೇಷಾಂ ಯೇ ಶಿವಂ ಸಮುಪಾಸತೆ ಶಿವನಾಮ ಮುಖೇ ಯಸ್ಯ ಸದಾಶಿವ ಶಿವೇತಿ ಚ ಪಾಪಾನಿ ನ ಸ್ಪೃಶಂತ್ಯೇವ ಖದಿರಾಂಗಾರಕಂ ಯಥಾ ಶ್ರೀ ಶಿವಾಯ ನಮಸ್ತುಭ್ಯಂ ಮುಖಂ ವ್ಯಾಹರತೆ ಯದಾ ತನ್ಮುಖಂ ಪಾವನಂ ತೀರ್ಥಂ ಸರ್ವ ಪಾಪ ವಿನಾಶನಂ ತನ್ಮುಖಂ ಚ ತತಃ ಯೋವಿ ಪಶ್ಯತಿ ಪ್ರೀತಿಮಾನರಃ ತೀರ್ಥಜನ್ಯಂ ಫಲಂ ತಸ್ಯ ಭವತೀತಿ ಸುನಿಶ್ಚಿತಂ ಯತ್ರ ತ್ರಯಂ ಸದಾ ತಿಷ್ಠೇತ್ ಏತಚ್ಚುಭದರಂ ದ್ವಿಜಾಃ ತಸ್ಯ ಸ್ಪರ್ಶನ ಮಾತ್ರೇನ ವೇಣೀ ಸ್ನಾನಫಲಂ ಲಭೇತ್ ಶಿವನಾಮ ವಿಭೂತಿಶ್ಚ ತಥಾ ರುದ್ರಾಕ್ಷ ಏವ ಚ ಏತತ್ರಯಂ ಮಹಾಪುಣ್ಯಂ ತ್ರಿವೇಣಿ ಸದೃಶಂ ಸ್ಮೃತಂ ಏತತ್ರಯಂ ಶರೀರೇ ಚ ಯಸ್ಯ ತಿಷ್ಠತಿ ನಿತ್ಯಜಃ ತಸ್ಯೇವ ದರ್ಶನಂ ಲೋಕೇ ದುರ್ಲಭಂ ಪಾಪಹಾರಕಂ ತದ್ದರ್ಶನಂ ಯಥಾ ವೇಣಿ ನೋಭಯೋರಂತರಂ ಮನಾಕ ಏವಂ ಯೋ ನ ವಿಜಾನಾತಿ ನ ಪಾಪಿಷ್ಠೋ ನ ಸಂಶಯ ವಿಭೂತಿರ್ಯಸ್ಯ ನೋಭಾಲೆ ನಾಂಗೇ ರುದ್ರಾಕ್ಷಧಾರಣಂ ನಾಸ್ಯಂ ಶಿವಮಯೀವಾಣಿ ತಂತ್ಯಜೇದ್ ಅಧಮಂ ಯಥಾ ಶೈವಂ ನಾಮ ಯಥಾ ಗಂಗಾ ವಿಭೂತಿರ್ಯಮುನಾಮಥ ರುದ್ರಾಕ್ಷಂ ವಿಧಿನಾ ಪ್ರೋಕ್ತ ಸರ್ವ ಪಾಪ ವಿನಾಶಿನಿ ಶರೀರೇ ಚ ತ್ರಯಂ ಯಸ್ಯ ತತ್ಫಲಂ ಚೈಕತಸ್ಥಿತಂ ಏಕತೋ ವೇಣಿಕಾಯಾಶ್ಚ ಸ್ನಾನಜಂ ತು ಫಲಂ ಬುಧೈಃ ತದೇವ ತುಲಿತಂ ಪೂರ್ವಂ ಬ್ರಹ್ಮಣಾ ಹಿತಕಾರಿಣಾ ಸಮಾನಂ ಚೈವ ತಜ್ಜಾತಂ ತಸ್ಮಾತ್ ಧಾರ್ಯಂ ಸದಾ ಬುಧೈಃ ತದ್ದಿನಂ ಹಿ ಸಮಾರಭ್ಯ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣುವಾದಿಭಿಃ ಸುರೈಃ ಧಾರ್ಯತೆ ತ್ರಿತಯಂ ತಚ್ಚ ದರ್ಶನಾತ್ ಪಾಪಹಾರಕಂ ಋಷಯವೂಚುಃ ಈದೃಶಂ ಹಿ ಫಲಂ ಪ್ರೋಕ್ತಂ ನಾಮಾದಿ ತ್ರಿತಯೋದ್ಭವಂ ತನ್ಮಾಹಾತ್ಯಂ ವಿಶೇಷೇನ ವಕ್ತುಂ ಅರ್ಹಸಿ ಸುವ್ರತ ಸೂತ ಉವಾಚ ಋಷಯೋ ಹಿ ಮಹಾಪ್ರಜ್ಞಃ ತಚ್ಚೈವಾ ಜ್ಞಾನಿನಾಂ ವರಃ ತನ್ಮಾಹಾತ್ಯಂ ಹಿ ತದ್ಭಕ್ತ್ಯಾ ಶೃಣುತಾದರತೋ ದ್ವಿಜಾಃ ಸಗೂಢಂ ಅಪಿ ಶಾಸ್ತ್ರೇಷು ಪುರಾಣೇಷು ಸುವಿಶ್ವಪಿ ಭವತ್ಸ್ನೇಹಾನ್ ಮಯಾ ವಿಪ್ರಾಃ ಪ್ರಕಾಶಃ ಕ್ರಿಯತೆ ಅಧುನಾ ಕಸ್ತತ್ರಿತಯ ಮಾಹಾತ್ಯಂ ಸಂಜಾನಾತಿ ದ್ವಿಜೋತ್ತಮಃ ಮಹೇಶ್ವರಂ ವಿನಾ ಸರ್ವಂ ಬ್ರಹ್ಮಾಂಡೇ ಸದಸತ್ಪರಂ ವಚ್ಮ್ಯಹಂ ನಾಮ ಮಾಹಾತ್ಯಂ ಯಥಾ ಭಕ್ತಿ ಸಮಾಸದಃ ಶೃಣುತ ಪ್ರೀತಿತೋ ವಿಪ್ರಾಃ ಸರ್ವ ಪಾಪಹರಂ ಪರಂ ಶಿವೇದಿ ನಾಮ ದಾವಾಗ್ನೇರ್ ಮಹಾಪಾತಕ ಪರ್ವತಃ ಭಸ್ಮೀಭವಂತ್ಯನಾಯಾಸಾತ್ ಸತ್ಯಂ ಸತ್ಯಂ ನ ಸಂಶಯಃ ಪಾಪಮೂಲಾನಿ ದುಃಖಾನಿ ವಿವಿಧಾನ್ಯಪಿ ಶೌನಕ ಶಿವನಾಮೈಕ ನಶ್ಯಾನಿ ನಾನ್ಪನಶ್ಯಾನಿ ಸರ್ವಥಾ ಪಾಪಮೂಲಾನಿ ದುಃಖಾನಿ ವಿವಿಧಾನ್ಯಪಿ ಶೌನಕ ಶಿವನಾಮೈಕ ನಶ್ಯಾನಿ ನಾನ್ಯನಶ್ಯಾನಿ ಸರ್ವಥಾ ಸ ವೈದಿಕಸ್ಥ ಪುಣ್ಯಾತ್ಮ ಸ ಧನ್ಯಸ್ಥ ಬುಧೋ ಮದಃ ಶಿವನಾಮ ಜಪಾಸಕ್ತೋ ಯೋ ನಿತ್ಯಂ ಭುವಿ ಮಾನವಃ ಭವಂತಿ ವಿವಿಧಾ ಧರ್ಮಾಸ್ತೇಷಾಂ ಸದ್ಯಃ ಫಲೋನ್ಮುಖಾಃ ಯೇಷಾಂ ಭವತಿ ವಿಶ್ವಾದಃ ಶಿವನಾಮ ಜಪೇ ಮುನೇ ಪಾದಕಾನಿ ವಿನಶ್ಯಂತಿ ಯಾವಂತಿ ಶಿವನಾಮದಃ ಭುವಿ ತಾವಂತಿ ಪಾಪಾನಿ ಕ್ರಿಯಂತೇನ ನರೈರ್ಮುನೇ ಬ್ರಹ್ಮಹತ್ಯಾದಿ ಪಾಪಾನಾಂ ರಾಶೀನ ಪ್ರಪಿತಿಮಾನ್ ಮುನೇ ಶಿವನಾಮ ಧೃತಂ ಪ್ರೋಕ್ತಂ ನಾಶಕ್ಯಖಿಲಾನ್ನರೈಃ ಶಿವನಾಮದರೀಂ ಪ್ರಾಪ್ಯ ಸಂಸಾರಾಭಿಂ ದರಂದಿಯೇ ಸಂಸಾರಮೂಲ ಪಾಪಾನಿ ತಾನಿ ನಶ್ಯಂತ್ಯ ಸಂಶಯಂ ಸಂಸಾರಮೂಲಭೂತಾನಾಂ ಪಾದಕಾನಾಂ ಮಹಾಮುನೇ ಶಿವನಾಮ ಕುಠಾರೇನ ವಿನಾಶೋ ಜಾಯತೆ ಭ್ರುವಂ ಶಿವನಾಮಾಮೃತಂ ಪೇಯಂ ಪಾಪದಾವಾನಲಾರ್ದಿತೈಃ ಪಾಪದಾವಾಗ್ನಿತಪ್ತಾನಾಂ ಶಾಂತಿಸ್ತೇನ ವಿನಾನಹಿ ಶಿವೇದಿ ನಾಮ ಪೀಯೂಷ ವರ್ಷಧಾರಾ ಪರಿಪ್ಲುತಾಃ ಸಂಸಾರ ದವ ಮಧ್ಯೇಪಿ ನ ಶೋಚಂತಿ ಕದಾಚನ ಶಿವನಾಮ್ನಿ ಮಹದ್ಭಕ್ತಿರ್ ಜಾತಾ ಯೇಷಾ ಮಹಾತ್ಮನಾಂ ತದ್ವಿಧಾನಾಂ ತು ಸಹಸಾ ಮುಕ್ತಿರ್ಭವತಿ ಸರ್ವಥಾ ಅನೇಕ ಜನ್ಮಭಿರ್ಯೇನ ತಪಸ್ತಪ್ತಂ ಮುನೀಶ್ವರ ಶಿವನಾಮ್ನಿ ಭವೇದ್ ಭಕ್ತಿಃ ಸರ್ವಪಾಪಾಪಹಾರಿಣೀ ಯಸ್ಯಾ ಸಾಧಾರಣೀ ಶಂಭೋ ನಾಮ್ನಿ ಭಕ್ತಿರಖಂಡಿತಾಂ ತಸ್ಯೈವ ಮೋಕ್ಷ ಸುಲಭೋ ನಾನ್ಯಸ್ಯೇತಿ ಮತಿರ್ಮಮ ಕೃತ್ವಾಪ್ಯನೇಕ ಪಾಪಾನಿ ಶಿವನಾಮಜಪಾದರಃ ಸರ್ವಪಾಪ ವಿನಿರ್ಮುಕ್ತೋ ಭವತ್ಯೇವ ನ ಸಂಶಯಃ ಭವಂತಿ ಭಸ್ಮಸಾದ್ ವೃಕ್ಷ ದವದಗ್ಧಾ ಯಥಾವನೆ ತಥಾ ಧಾವಂತಿ ದಗ್ಧಾನಿ ಪ पापानी शिवनामदः यो नित्यं भस्मभूतांगः शिवनामजपादरः स तरत्येव संसारमघोरम् अभिशौनक ब्रह्मस्वहरणं कृत्वा हत्वा विब्राह्मणान् बहून् न लिप्यते नरः पापैः शिवनामजपादरः विलोक्य वेदानखिलान् शिवनामजपः परः संसारतरणोपाय इति पूर्वैर्विनिश्चितम् किं बहुक्त्या मुनिश्रेष्ठाः श्लोकेनैकेन वच्म्यहं शिवनाम्नो महिमानं सर्वपापापहारणं पापानां हरणं शम्भोर्नाम्नः शक्तिर्हि पावनी शक्नोति पादकं तावत् कर्तुं नापि नर क्वचित् शिवनामप्रभावेन लेभे सद्गतिमुत्तमाम् इन्द्रद्युम्न नृपः पूर्वं महापापयुतो मुने यथा काचिद्विजायोषा असौ मुने बहुपापिनी शिवनामप्रभावेन लेभे सद्गतिमुत्तमाम् इत्युक्तं नो इत्युक्तं वो द्विजश्रेष्ठा नाममाहात्म्यमुत्तमं शृणुध्वं भस्ममाहात्म्यं सर्वपावनपावनम् इति श्रीशिवमहापुराणे प्रथमायां विद्येश्वरसंहितायां साध्यसाधनखण्डे शिवनाममाहात्म्यवर्णनं नाम त्रयोविंशोऽध्यायः। ॐ
1: ॐ नमः शिवाय।
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
3: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకు దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆత్తు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు. అతనికి అప్పచెప్తారు, అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు ఆఫీసర్, అవునా లేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని మన చిత్రాల్లోని మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డా మంచా అని తెలిచాం. కానీ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ స్కామ్.

ఉండకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అలా దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి. మూడింటిని వేటిని అంటే చోర అగ్ని రాజా ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని అగ్నిని రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగల ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగల పెడతాడు, ఇంకా మిగిలి ఉంటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి వండి పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకు ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు ఎందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి ఎందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మన పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడి కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడి కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడైనప్పుడు దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళలో. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు. వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారములు ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అన్నమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణ అని విడిచిపెట్టడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడు ఆయన వదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుని కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా మరి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసాడు. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం.

అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు, కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాజ్యై అర్థాహరణ పరతంత్రో ధనిగృహై ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప దొంగలందరినీ ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడు వేని నీ కన్ను కప్పి ఒక దొంగ ఉన్నాడయ్యా, వాడున్నాడు వాడిని తీసేసుకో, వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు? ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగున్నాడు. వీడు ఎట్టాంటి వాడంటే ప్రలోభాజ్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధనిగృహే ప్రవేశోద్యుక్త సన్ అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్లాంటి దొంగగుడు ఉంటే కథమిహ సహే శంకర విభో. ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు, వీళ్ళని తీసుకుని నీ జనంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా. ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం. మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపా, అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరిని చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గర? చెల్లే చోట. చల్లని చోట ఏం ఫ్రాంక్ అండి? ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమన్ లేదండి మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నాలాంటి వాడు లేడు. నాలాంటి దుర్మార్గుడు లేడా, నాలాంటి సన్మార్గుడు లేడా, అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం, ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా. ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు కూరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తిరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరి ఏంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధుజన మందారా అన్నారు రామదాసులు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడు అండి ఇక్కడ. కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగే వాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ,
మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా? ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి, ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్యభగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతిపెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగ ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాన్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యచ్చవో నమ నమోశ్చద్భ్యో విద్యద్భ్యశ్చవో నమ నమ ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమ అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలాగుంటారని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్థమౌరిం కాలారిం వ్యాళ యజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యవోచద అధివక్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న ముత్తేవ వన దేవత పుష్పిత అశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారు ఆయన పక్కన. ఈ స్వరూపంలో ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్చేవ వనదేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయే నమః. అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు, అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యధి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత. వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన. ఆ ముఖంలో ఏ మచ్చా లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్విబుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం. అమ్మ యొక్క ఆ శరీరమంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన. చూడండి స్వరూపం. అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాతస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆది కిరాతస్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు. అందుకే ఆ తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః
నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు, గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే, గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే, గుర్రాలు నడిపేవాళ్లే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే? అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనభ్యశ్చయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగృద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇక్కడ బహువచనం ఇది. ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు, శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్య మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్య అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంట ఎముకల నుంచి తొడల వరకు, కేళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్య కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్య అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్య చక్కగా శయనించేవాడు, నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపొమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది. కానీ లోపల తల్లి లాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోల పాటలు పడిన నిద్రపోం. పోను అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా పిల్లని? పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడిని నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః. అలాగే తిష్టద్భ్య, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్య. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్య, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దానిని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్.
అందుకు ఆసీనభ్యశయానభ్యగతిష్టభ్యగదావద్భ్య పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడిక్కడున్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డ్యాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అవును కదా, ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు గొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు. ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్తే.

0: ஓம் நம சிவாய். டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய.
1: ததஸ்ச சுமதி ஸ்ரீவான் சிவ பூஜா பராயணஹ. அப்பட் நுஞ்சி இந்த பரமானந்த பரிதுடே சிவ பூஜ చేసుకుంటూ ఉన్నాడు. உஷஸ்யேவ சமுத்தாயா நித்யம் பக்தி சமன்விதஹ. உஷக்காலంలోని నిద్ర లేచి భక్తు వివిధములైనటువంటి కుసుమాలను తెచ్చుకుంటున్నట. అది కూడా తుమ్మెదలంటని పువ్వులు. నా జిగ్రంతి ప్రసూనాని యావత్ భ్రమర పంక్తయః తావదేవ వనంగత్వా తైస్తై సద్య సమాపృతైః. ఈ విధంగా వ్యాఘ్రపాద నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారట ఈయన్ని చూడాలని. మధ్యందిన మహర్షి దీక్ష ఇచ్చి పంపించి వేశాడు. అయితే నిన్నెవరో అడిగారు, వ్యాఘ్రపాదుని నామం రాకముందు ఈయన పేరేమిటండి అని. కొన్ని ప్రసిద్ధ నామములకి పూర్వనామాలు శాస్త్రములు ఎందు చెప్పబడలేదు. ఇప్పుడు అగస్త్యుడు అనే నామం ఉన్నది. అది పర్వతాన్ని నిగ్రహించడం కారణంగా ఆయనకు అగస్త్య నామం అందులో కనబడుతుంది. అంతకు మునుపు పేరేమిటండి అని మనం అడిగితే శాస్త్రంలో కనబడదు. అయితే మునుపు కూడా అగస్త్యనామం ఉన్నంత మాత్రాన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకు పేర్లు పెట్టిన వాళ్ళు కూడా మహర్షులు, ద్రష్టలు. అలాగే ఈయన పూర్వనామం ఏమిటని. కానీ మాధ్యందిన మహర్షి, మాధ్యందిన పుత్రుడు గనక మాధ్యందిన మహర్షి అని వ్యవహారం మాత్రం ఇతరుకు ఉన్నది. కానీ వ్యాఘ్రపాదుడనే పేరే ప్రసిద్ధి ఉండడం చేత ఆ పూర్వనామం పేర్కొనలేదు. ఋషుల గ్రంథాల్లో కొన్ని నామములు చెప్పబడవు. అంత మాత్రం చేత వాళ్ళకి ప్రాధాన్యం లేదని కాదు. ఈ విధంగా ఆ వ్యాఘ్రపాదుడు శివ సాక్షాత్కారం పొంది శివుని అనుగ్రహం చేత ఇంత ఘనకీర్తిని సంపాదించినందుకు ఆ పుత్రుణ్ణి చూడాలని వచ్చాడు తండ్రి. ఈ తిల్ల వనానికి చేరుకున్నారు. అయితే ఆయన వనంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చారన్న వార్త తెలుసుకుని పరుగు పరుగును బయలుదేరి తండ్రిని చూసిన ఆనందంతో ఆయన భక్తిభావంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయాంతి పితరం ప్రీతం దృష్ట్వా పుత్ర ససంభ్రమం ప్రత్యుద్గమ్య తదా సజ్జః ప్రణనామ మహీతలే. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఆయన లేపి సముత్థాప్య పరిశ్వజ్య పునః పునః పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకుని ఒళ్లంతో నిమిరేట. ఒకటి పుత్రవాత్సల్యం, రెండవది నేనిచ్చిన దీక్ష నువ్వు సాఫల్యం చేసుకున్నావు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందావు. ఇది నేను తెలుసుకుని ఋషుల వాక్కుల ద్వారా నిన్ను చూడాలని వచ్చానయ్యా అని చెప్పినప్పుడు నాన్న నా ఆశ్రమం చూద్దూగాని రా అని తీసుకువెళ్ళట్టి పిల్లవాడు. హేమ పద్మ తటాకాక్షం తీర్థమాప శనేశనేహి. అక్కడ హేమ పద్మ తటాకము ప్రక్కనే ఉన్నటువంటి మూలనాథస్వామిని దర్శనం చేసి అటు తర్వాత తన యొక్క ఆశ్రమంలో తాను స్థాపించుకున్నటువంటి శివలింగాన్ని కూడా చూపించాడు. అప్పటి నుంచి అది వ్యాఘ్రపాదేశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధిగా ఇప్పటికీ మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఆ దివ్యలింగాన్ని. తత స్నాన విధి సజ్జ తస్మిన్ తీర్థవరే శుభే. ఆ హేమపద్మ తటాకంలో స్నానం చేస్తూ నిత్యము మూలనాథస్వామిని దర్శిస్తూ తన పుత్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అర్చిస్తూ కొంతకాలం మధ్యందిని మహర్షి కూడా అక్కడే ఉన్నారు. పైగా ఆరణ్యకమైనటువంటి ఫలమూలములు భక్షణ చేస్తూ వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒకరోజు ఇతడు అన్నట్ట, నాయన నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు ఇంతవరకు, గృహస్థాశ్రమం స్వీకరించి దాన్ని కూడా సార్థకం చేసుకోవాలని నా కోరిక అన్నాడు తండ్రి. అంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు అన్నమాట గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆశ్రమోయం త్వయా పూర్వ యథా శుచిమతా సుత ప్రసిద్ధోబు ద్వితీయోపి తథైవ క్రియతా విహ. ఆ మాట ఎంత సంస్కారవంతంగా ఉంది. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఎలా ప్రసిద్ధం చేసుకున్నావో రెండవ దాన్ని కూడా అలా చేయవయ్యా. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించినప్పుడు అది సార్థకం అవుతున్నది. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు తపస్సుకి అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి తప ఫలాన్ని కూడా పొందావు గనక దీన్ని కూడా నా మాట విని స్వీకరించవలసింది అంటే పితృపాదుల వాక్యాన్ని శిరసా వహించాడు ఆయన. అప్పుడు తండ్రి వెంటనే తగిన సంబంధాన్ని చూశారు. వశిష్ఠ మహర్షి యొక్క భగిని అనగా సోదరి, ఆమెనిచ్చి వివాహం చేసేట. వశిష్ట భగినీం కన్యాం శీలరూప విభూషణం సూనోస్తస్య విధానేనా ధర్మపత్ని చకారహి. వశిష్ఠుని సోదరుని వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు ఉభయులు శివార్చన చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ దంపతులు, వారికి ఇరువురు తనయులు ఉద్భవించారు. ఒకరు ధౌమ్యుడు, ఇంకొకడు ఉపమన్యువు. వ్యాఘ్రపాదన యొక్క పుత్రుడే ఉపమన్యు మహర్షి. ఉపమన్యు మహర్షికి చాలా చక్కటి చరిత్ర మనకు మహాభారతంలో, శివపురాణాల్లో కూడా విస్తారంగా కనబడుతుంది. ఇక్కడ నేను విస్తారంగా చెప్పట్లేదు, ఎందుకంటే చిదంబర రహస్యం మనకు ప్రధానం గనక. అలాగని శివభక్తుడైన ఉపమన్యు గురించి చెప్పకపోతే ఒక దోషం ఉంది, అది భాగవతాపచారం అవుతుంది. పరమ భాగవతోత్తముడు ఉపమన్యు మహర్షి, పైగా శివాచార్యుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఈ విషయం మనకు మహాభారత అనుశాసనిక పర్వంలో స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకుని ఆయన శివునికే తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవడం, ఉపమన్యు దగ్గర తాను పొందినటువంటి శివ సహస్రనామాలతో శివుని స్తోత్రం చేశాడు. ఆ శివ సహస్రనామాలనే కృష్ణ పరమాత్మ, ధర్మరాజు మొదలైన వాళ్ళకు ఉపదేశించాడు. ఈ విషయం మనకి మహాభారత అనుశాసన పర్వంలో ఉన్నది. అంతేకాకుండా ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివశాస్త్రం అంతా కూడాను మనకి శివపురాణంలో కొన్ని అధ్యాయాలుంది. ఇందులో అపూర్వమైనటువంటి శివ విజ్ఞానం అంతా కూడా లభిస్తున్నది. కనుకనే శివభక్తులకి ఆచార్య స్థానీయుడు ఉపమన్యు మహర్షి. ఆయనది ఒక ప్రత్యేకమైన చరిత్ర, అది ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. ఇందులో మేళనం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పరంపర చూడండి, మధ్యంధని మహర్షి, వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి. ఇక ధౌమ్యుని యొక్క వృత్తాంతం మనకి మహాభారతంలోని ఆ ప్రథమ ఆదిసభ ఆది పర్వంలోనే మనకు కనబడుతుంది. ధౌమ్య మహర్షి యొక్క వృత్తాంతం మనకి, గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఇచ్చాదుల్లో. ఉభయులు ఉత్తములైన మహర్షులు, వారు ఉభయులు కూడా తండ్రి వద్ద దీక్ష స్వీకరించి వివిధ ప్రాంతములందు వాళ్ళ తపోభూములు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఉపమన్యుని చరిత్ర మాత్రం క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. చిదంబర రహస్యంలో క్లుప్తంగా చెప్పింది చెప్తున్నాం. ఒకప్పుడు వశిష్ఠుడు తన మేనల్లుడిని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. అది అరుంధతి సమేతుడే. ధర్మపత్ని వశిష్ఠస్య ధర్మ సత్యమయీ సతీ. అరుంధతి సమేతుడే వచ్చాడు. వచ్చి, కొంతకాలం నేను మా మేనల్ని ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాట్టాయన. మేనమగారు ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుని వద్ద కామధేను సంతానమైనటువంటి శబళ సురభి ఇత్యాది కామధేను సంతానాలున్నాయి. ఆ సౌరభేయేన పయస తమ్మునిం పర్యవర్ధయత్. ఆ కామధేను పాలు తాగెట్టాడు అక్కడ ఉన్నంతకాలం. చక్కగా కొంతకాలం మేనమామ ఇంట్లో ఉంటూ ఆ పాలు తాగి పుష్టిగా తుష్టిగా తిరిగి వచ్చాట ఇక్కడికి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే తిళ్ళేవి నచ్చట్లేదు దీనికి, ఈ పిల్లాడికి. ఎందుకంటే అక్కడ మంచి పాలు తాగాను, అలాంటి పాలు ఇక్కడ దొరుకుతాయా అంటే, నాయన మనం తిల్లవనంలో ఉన్నాం, ఈ వనంలో మీ నాన్న ఎప్పుడు తపస్సు, మనకేమున్నది ఇక్కడ ఆస్తి పాస్తి, మనం పాడి పంట పంచుకోవడానికి వచ్చామా, కొంతమంది కోపీనార్థాయం పటాటపహ అని తపస్సు కంటూ బయలుదేరి చాలా సంసారం తయారు చేసుకుంటారు పాప, అసలు తపస్సు పక్కకు పోతుంది. కనుకని మనం తపో జీవనులం, గృహస్థులమే కాని తపో జీవనం. అంటే గృహస్థుల్లో కూడా తపో జీవనం లేని గృహస్థులు ఉంటారు. వీళ్ళు కేవలం ఆరణ్యకమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తూ గ్రామ్య విషయ త్యాగం చేసి జీవిస్తారు. ఇదొక తపో జీవనంలో ఒక విధానం. అంతేగాని మన దృష్టిలో గృహస్థుల సన్యాసే తెలుసు, కాని గృహస్థుల్లో కూడా తపస్సులు ఎందరో ఉంటారన్న విషయం తెలియదు. పైగా మనకి ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత కాషాయ మోహం చాలా పెరిగిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో మహాత్ములు ఎంతమంది ఉన్నారో మనం ఒక్కసారి తలంచుకుంటే, వశిష్ఠాదులు గాని అగస్త్యాదులు గాని గృహస్థాశ్రమంలో ఉన్న తపోజీవులు వీరందరూ కూడా. ఈ తపోజీవులు ఈ వన్యమైనటువంటి విషయములే స్వీకరిస్తారు, కానీ ఈ గ్రామ్య విషయములు స్వీకరించరు. అందుకు వీళ్ళు మొదటి నుంచి ఆ విధమైన ఆహారములే. పైగా నివారముష్టింపచులు అని వీళ్ళకు పేరు. తపోజీవనంలో అదొకటి ఉంచవృత్తి అని నీవారముష్టింపచలు అని ఇలా చెప్పబడుతూ ఉంటుంది. నీవారముష్టింపచలు అంటే నివ్వరి ధాన్యము తనంత తాను రాలిపడినవి ఏముంటాయో అవి ఏరుకుని వాటితేనే జీవితం గడుపుతుంటారు. అంటే ప్రాణరక్షణార్థం ఇది, మిగిలినదంతా తపస్సుతోనే వాళ్ళు జీవించగలరు. అలాది తపో జీవనం ఎలా ఉండేవారు అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. వారి ధర్మపత్నులు కూడా యజ్ఞమునికి తపస్సుకి సహకరిస్తూ నిత్యాగ్నిహోత్రము తపస్సు వేదాధ్యయనము వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. వారికి పోషకం ఏంటయ్యా అంటే వారి తపస్సే వారికి పోషకం, వారి తపస్సు చేత పోషింపబడుతుంటారు. అలాంటి మహాత్ములు ఎప్పటికీ ఉంటారు భారతదేశంలో. ఏంటంటే మహర్షులు మహాత్ములు వారికి ఎక్కడి నుంచి మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ మహాత్ముడు ఈ పిల్లవాడు వెళ్ళి నాకు ఆ పాలు తాగాలనుంది అన్నాడు. ఏ పాలరా బాబు అంటే మేనమామ గారి ఇంట్లో తాగాడు. అయ్యా ఆయన మహర్షి గాని ఆయనకి కామధేనువులు ఉన్నాయి, మనం ఎక్కడ తేగలం, ఇలాగ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇటువైపేమో తండ్రి ధ్యానంలో ఉన్నారు. ఇలాంటివన్నీ తండ్రి దాకా వెళ్ళనివ్వకుండా తల్లే ఓదార్చుతూ ఉన్నది. పైగా కిం రోదిషి సదావత్స రుదిత్యాప్యత్ర కిం భవేత్, ఎందుకని ఎప్పుడు ఆ పాల కోసం అలా ఏడుస్తావు. మనం శివుడు తప్ప ఏమీ లేని వాళ్ళం, గొప్ప మాట అన్నదండి. అకించనో హ్యహం సత్యం శివమేకం వినా విభుం, శివుడు తప్ప మరేమీ లేని వాళ్ళం. పైగా మనకు తెలిసిన కామధేనువు కల్పవృక్షము అన్ని శివుడే, ఇంకేం కామధేనువు పాలు నేను ఇవ్వగలను. తపోలోకాల్లో ఉండే కామధేనువుల గురించి నాకు తెలియదు కదా, ఇక్కడ గొప్ప రహస్యాలు ఇవన్నీ. తపోలోకేహి తిష్ఠతి, తపోలోకం అనకు లోకం ఉంది, ఆ లోకంలో కొన్ని కామధేనువులు ఉన్నాయి, తత్సంబంధమైన కామధేనువులు వశిష్ఠునికి నిరంతరం క్షీరములు ఇచ్చేవి, అన్ని చాలా విశేష రహస్యాలు. తపోలోకంలో ఉన్నటువంటి కామధేనువుల్ని వశిష్ఠుడైతే తీసుకురాగలిగాడు, కానీ మనకు ఆ కామన లేదు, ఆ ధేనువు లేదు, కనుకనే దుఃఖాన్ని ఆపవయ్యా అన్న పిల్లవాడండి. వారికి వేదాంతం ఏం తెలుస్తుంది, దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు తవాపి సుమతే సూనో శంభురేవ పరాగతి, ఏదివ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి. మనం ఇప్పుడు సంపదలు రాలేదని దేనిమీదో కారణం చూపించి నిందిస్తాం, కానీ సృష్టిలో ఏది రావాలన్నా ఒకటి పెడితేనే ఇప్పుడు పుడుతుంది, పెట్టి పుట్టాలి అని. ఇక్కడ శివపురాణంలో గొప్ప మాట ఉంటుంది ఏమనంటే, ఎవరైతే గత జన్మల్లో శివుని ఉద్దేశించి కేశవుని ఉద్దేశించి ద్రవ్య సమర్పణ చేస్తారో వారికే తర్వాత జన్మల్లో సంపదలు పుడతాయి. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం, ఇదే భారతీయ సంస్కృతి వేద హృదయంతో చెప్పిన మాట. యజ్ఞము ద్వారానే సంపదలు లభిస్తాయి, ఇంకో దానివల్ల దొరకదు. యజ్ఞేన కల్పతాం అని చెప్తూ ఉన్నది మనకు చమకం. యజ్ఞేన కల్పతాం అంటే యజ్ఞము ద్వారానే అన్ని లభిస్తాయి, ఈ దొరికినవి కూడా యజ్ఞము ద్వారానే రక్షింపబడతాయి, యజ్ఞము ద్వారా సమర్థవంతమవుతాయి. ఇది భారతీయ ఋషి హృదయం. అంతేగాని ఇప్పుడు మన ప్రయత్నాలు కావు, అది కేవలం గత జన్మల నుంచి వచ్చినటువంటి యజ్ఞములు. మరి ఇప్పుడేం చేయాలండి, అప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు తింటూ కూర్చోవాలా, ఇప్పుడు కూడా యజ్ఞించాయి అంతే. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అది మళ్ళీ చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైన మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది జీవన విధానం, ఇలా ఉండాలి. అంతేగాని దరిద్రాన్ని చూసి ఏడవడం కాదు, మనం పాలు పొందాల్సినటువంటి యజ్ఞములు ఏవో చేయలేదు గత జన్మలో అంతే, అలాగని మిగిలినంత దరిద్రం అని కాదు, తత్సంబంధమైన మనకు లేదు. అయితే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి గనక ఆ శివుణ్ణే పరమగతిగా నువ్వు పట్టుకుంటే ఆయన ఇవ్వగలడు. అందుకు పరాగతికి శివ అని మాట చూపించి ఏబడి వాడు అని అడిగాడండి ఈయన. ఇంకెవడు అదిగో ఆ మూలలో కూర్చున్నాడే మూలనాథుడు ఆయన అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆ శివుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్టట. ఇది చేతనవ్వాలండి, అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అక్కడ ఏడవడం చేతనవ్వాలి. సృష్టిలో అక్కడ ఏడవగలిగితే ఆ ఏడుపు సార్థకత, ప్రపంచంలో దేని గురించి ఏడ్చినా ఆ ఏడుపు చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుడి గురించి ఏడ్చే ఏడుపు మాత్రం అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంగీతం అవుతుంది. పరమాత్మ గురించి ఏడ్చే ఏడుపుకు మించిన గొప్ప సంగీతం లేదు. అందుకే మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు, జగన్మూర్తే శివస్యాపి రురోధ పునరగ్రత, అక్కడ ఏడవడం మొదలుపెట్టాట. పైగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాడు పంచాక్షరి, ఆ పంచాక్షరి జపం చేస్తూ ఆయన కోసం ఆయన తపించడం మొదలుపెట్టాడు. ఆ దీక్షకు ఫలంగానే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించడం పెద్ద కథ, ఆ కథ నేను ఇక్కడ విస్తారంగా చెప్పను. ఆ పరమేశ్వరుడు ఈయనకి పాలేమిటయ్యా నీకు క్షీర సముద్రం ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. నీ సంకల్పం మాత్రం చేత క్షీర సముద్రం లభిస్తుంది, క్షీర సముద్రమే కాకుండా నీకు శివజ్ఞానం అనే అమృత సముద్రాన్ని ఇస్తున్నాను. అంటే ఈ పిల్లవాడు పాల కోసం ఏడవడం ఒక నెపం, కానీ ఆయనకు దొరికిన ఫలం పాలు మాత్రమే కాదు, జన్మలో మృతి లక్షణాన్ని పోగొట్టే శివామృతమే లభించింది అతనికి. అంటే అతడి తపస్సుకి లౌకికమైన ఒక క్షీర కామన ప్రేరణ మాత్రమే అయింది, కానీ అక్కడ తాగిపోలేదు అది, కనుకనే ఇతని సకామ భక్తి అనడానికి లేదు, ఆయన్ని తపస్సులోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రేరకం మాత్రమైంది. కానీ ఈయన తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడు తప్ప ఇంకోటి పట్టలేదు, అది మనకి శివపురాణంలోనే కథ కనబడుతుంది. ఈయన క్షీరం కూడా ప్రధానం కాదు, శివుడే ప్రధానమన్నంతగా ఆ తపస్సు పండిపోతుంది. దానికి ఫలితంగా పరమేశ్వరుడు ఈ అడిగిన ఎందుకు కూర్చున్నాడో అది ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. నిజానికి ఉపమన్యు ఏమీ అడగలేదు ఆయన్ని, కానీ అది గుర్తుపెట్టుకుని ఆ కోరికకి తగ్గట్టుగా క్షీర సముద్రాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొకటి ఇచ్చట, కుమార పదవి ఇచ్చట. కుమార పదవి అంటే నా కుమారస్వామ్యంతో నువ్వంతా అన్నాడు. కుమార పదవి, ఆయన కుమార పదవి ఎవరికి ఇస్తారో వాడికి శివజ్ఞానం ఇస్తాడు. అది ప్రత్యేకమైన అంశం. ఆ కుమారస్వామి పని ఏమిటంటే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. అది సుబ్రహ్మణ్యుడు శివజ్ఞానానికి గురువు అని చెప్తారు. కనుకనే శివజ్ఞానం ఇచ్చేటప్పుడు ఈయన కుమారుడిగా అంగీకరించగానే వాళ్ళ ఆవిడ ఆ శివజ్ఞాన క్షీరాన్ని ఇస్తుందిట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆ శివజ్ఞాన క్షీరం పొందగానే ఇతడు శివజ్ఞానం పొంది ఆ శివజ్ఞానాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాడు. ఇలా మనకి స్వామి కుమార పదవిని పొందినటువంటి వారిలో ఉపమన్యు మహర్షి ఒకరు కనిపిస్తారు. మనకి కొన్ని శతాబ్దాల క్రితం తిరుజ్ఞాన సంబంధర్ అనేటువంటి వాడు చిదంబరం ప్రక్కనే సీర్కాళి అనే ప్రాంతంలో ఈ తిరుజ్ఞాన సంబంధర్ కూడాను ఈ విధంగానే పసి వయస్సులో స్వామి చేత జ్ఞానక్షీరాన్ని పొందాడు. అది సీర్కాళి అనే ప్రాంతం ఇప్పటికీ చిదంబరం దగ్గర ఉన్నది. అది ఒక ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. అద్భుతమైన శివాలయం ఉన్నది. అయితే శివాలయంగా దానికి ప్రసిద్ధి ఈ జ్ఞాన సంబంధుడు పుట్టకముందు. జ్ఞాన సంబంధుడు పుట్టిన తర్వాత అది జ్ఞాన సంబంధుడు పుట్టడం చేత గొప్ప క్షేత్రం ఏందండి. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ జ్ఞాన సంబంధుడు తండ్రి కూడా గొప్ప శివభక్తులు. ఆ రోజుల్లో అవైదిక మతములు కొన్ని వ్యాప్తి చెంది ఉండే, జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది ఉన్న కాలంలో తిరిగి ఆది ఆ వేద సిద్ధాంతం తిరిగి ప్రతిష్ఠింపబడాలనే తపన ఎందరికో ఉండేది. �ఆ సమయంలో అక్కడ శివభక్తులైనటువంటి ఒక మహాత్మునికి పుత్రుడిగా పుట్టాడు. ఆ పుట్టిన రెండవ ఏట మార్గశిర మాసంలో, దాన్ని ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాసంలో శివవ్రతం చేస్తారు. అది కూడా ఉంది. ఈ శివవ్రతంకి ఉషక్కాలంలో లేచి శివారాధన చేయడం ఉన్నది. ఆ ఉషక్కాలంలో నిద్ర లేచి ఈ పెద్ద ఆయన ఆలయానికి వెళ్ళేట, కోనేటికి స్నానానికి. ఆ వెళుతూ ఉంటే పిల్లవాడు కూడా నిద్ర లేచిపోయాడు. రెండేళ్ల పిల్లవాడు, నేను వస్తా స్నానానికి అన్నాడు. తెల్లవారునిదో గొడవ, నువ్వు రాకూడదు బాబు అంటే నేను వెళ్తానంటే పోని చిన్నపిల్లాడు ముచ్చట పడుతున్నాడు తీసుకెళ్ళండి అని. నేను కోనేట్లో స్నానం చేస్తుంటే పిల్లాడిని ఎక్కడుంచుతానన్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి అప్పచెప్పి మీరు స్నానం చేసిరండి అంది వాళ్ళ ఆవిడ. సరే ఈ పిల్లాడిని తీసుకువెళ్ళాడు. ఆయన తీసుకువెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళగారు ఎవ్వరూ లేరండి. ఆ చిత్రం అదేమిటో, ఇదే శివలీల అంటే. ఎవరో ఒకరు ఉంటే అప్పగించేవాడే, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయి ఎవరికి అప్పచెప్తాడు, పిల్లాడిని పట్టుకుని మునగలేడు. అయితే అఖండమైన శివ విశ్వాసం ఆయనకు ఉంది గనక అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి, ఇదిగో ఆ గోపురం మీద శివ పరివారం చిత్రం ఉన్నది, అది చూపించి ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఇక్కడ కూర్చో ఇప్పుడు వస్తానని చెప్పి కోనేట్లో దిగెట్టండి. ఇద్దరు కోనేట్లో దిగి ఎప్పుడైతే తల ముంచాడో పిల్లాడు చూసి ఏడవడం మొదలెట్టాడు గట్టిగా. నాన్నా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన ఇంకా స్నానం చేసి బయటకు రాలేదు. నాన్నా అని ఏడుపుకి ఈ నాన్న పలకలేదు కానీ ఆ నాన్న పలికాడండి. అక్కడ ఆ దివ్యమైన గోపురంలో ఆ నాన్న ఒక్కసారి వృషభ వాహనారూఢుడి ప్రత్యక్షమయ్యేట మెరిసేట, అది చూడగానే పిల్లాడు ఏడుపుపోయింది. ఎందుకంటే ఎందుకు పుట్టాడో అదే సాధించాడు. అప్పుడు ఆ రెండు చేతులు దోయిలించి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా చూస్తూ ఉన్నావే, ఏడుస్తున్నాడు అబ్బాయి, వెళ్ళు పాలు పట్టు అన్నట్టండి. ఎవరితో, అమ్మ గౌరమ్మతో అన్నాడు. ఆ గౌరమ్మ క్రిందకి దిగి వచ్చి గట్టు మీద కూర్చుని పిల్లాడు నొళ్ళో పెట్టుకుని క్షీరమిచ్చింది రండి. ఆ క్షీరమిచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియ పురాణంలో శక్కిల. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ తాగుతున్నప్పుడు అతనికి ఏడుపు అనేది లేదు. ఆ క్షీరపానం చేస్తూ అమ్మ చెవి యొక్క లోలకులతో ఆడుకుంటూ ఉన్నట్ట చేత్తో, అవి వాటిని ఆడిస్తూ క్షీరపానం చేసేట. ఆ తర్వాత పిల్లవాడిని అక్కడ పెట్టి అమ్మ అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఈయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు ఆనందంగా గోపురం వైపే చూస్తూ కూర్చున్నాడండి. వెంటనే ఈ తండ్రి చూసి ఏడవడం వినబడింది, ఏడు మానేయడం ఇప్పుడు తెలిసింది. ఎవరొచ్చారు చెప్పు, ఏం చేశారు చెప్పు, ఏదో తాగినట్టున్నావు నువ్వు చూస్తే అది, ఎవరొచ్చి ఏం పట్టారు నీకు అని అడగడం మొదలెట్టాడు. ఈ పిల్లవాడు మైమరచి చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అటు చూస్తున్నాడు. నీకు భయం పట్టుకుంది, ఎవరొచ్చి ఏమి ఇచ్చేశారో, ఏం పిచ్చి పట్టిందో అని భయపడుతున్నాడు. వెంటనే చేతికి అక్కడ చుట్టూ చూడని కర్ర కనబడింది, మందరించాడు. ఏం తాగావు, ఎవరిచ్చారు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే నోటి నుంచి వచ్చింది, తలపై చంద్రలేఖ కలిగిన వంటి వాడు జటాజూటధారి అయిన శివుడు అని మొదలుపెట్టాడండి. అని ఒక అద్భుతమైన పదిగం అంటారు దాన్ని, పదిగం ఆయన నోటి నుంచి వచ్చింది. అంటే 10 పాదాల పద్యం పలికింది ఆయన నోటి నుంచి, 2 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి. అమ్మ ఇచ్చినటువంటి జ్ఞానక్షీరం వల్ల శివజ్ఞానం ఆయన నుంచి అద్భుతమైనటువంటి గాన రూపంగా వెలువడింది. అతడే తిరుజ్ఞాన సంబంధర్. శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో ద్రవిడ శిశు ఆస్వాద్య తవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశువు ఈయనే తిరుజ్ఞాన సంబంధర్. అదేవిధంగా ఉపమన్యు మహర్షి కూడా ఆనాడు ఈ విధమైన క్షీరాన్నే పొందాడు. నిజానికి అమ్మ క్షీరం తాగే యోగం ఆ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి లభించింది. మళ్ళీ ఆ పుత్రత్వ పదవితో పాటు శివజ్ఞానం లభించి శివజ్ఞానానికి ఆచార్యుడయ్యాడు ఉపమన్యు మహర్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవిగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన మనం నమస్కారం చేసుకుందాం. ఉపమన్యువే శ్రీకృష్ణుడి గురువు అయ్యాడు. ఈ విషయం మనకు భారతంలో ఈ కథ ఉన్నది, శివపురాణంలో కూడా కథ ఉన్నది. మొత్తానికి పరమేశ్వరుడిచ్చిన క్షీరం అనగానే మరో మహాభక్తుడి యొక్క కథ చెప్పుకున్నాం. దీనికి చిదంబరానికి సంబంధం ఉన్నది. మళ్ళీ విషయాంతరం వెళ్ళలేదు మనం, ఎందుకంటే ఈ జ్ఞాన సంబంధుడు ఈ దివ్యమైన నటరాజస్వామిని దర్శించి అద్భుతమైనటువంటి కృతులు చాలా గానం చేశాడు ఆయన. ఆ రచించినటువంటి కృతులు చాలా ఉన్నాయి. అందుకే నటరాజస్వామిని కీర్తించిన వాళ్లలో ఈయన ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు. కనుక జ్ఞాన సంబంధుని కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఉపమన్యు మహర్షి. తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకురాని హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఇక ఈ వ్యాఘ్రపాదుడి కథ చూడాలి. ఈయన మాత్రం తిల్లవనం విడిచిపెట్టలేదు, నిరంతర శివారాధన చేసుకుంటున్న ఇతడు ఒక రోజున ధ్యాన స్థితిలో ఒక అనుభూతిని పొందట. ఎందుకంటే సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎప్పుడో కలుగుతుందండి ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏమిటి ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, అది ఆయన అనుగ్రహం. సాధన చెయ్యడం వరకే మన పని, కాని అది ఎంత పక్వతకు వచ్చింది ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన నిర్ణయించవలసిందే. అలా ఒకప్పుడు ఈయన ఒక యోగమయమైన ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. ఈ ధ్యానంలో ఆయనకి దైవ యోగము చేత ఒక శివయోగం లభించింది అని వర్ణిస్తున్నాడు. ఆ ధ్యానం ఎలా చేశాడు ఒక ప్రక్రియను ఇక్కడ వర్ణిస్తున్నారు. వామ పాదం అధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదరమాక్లిష్టమురస్థలముదారధీ. అంటే తపస్సు అనే దాని గురించి నిన్న మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఎలా వెళ్ళాడో చెప్తున్నారు. వామపాదం అధకృత్వ, ఇక్కడ నేను వర్ణిస్తున్నానే కానీ దీని వెంటనే ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నించొద్దు, ఎందుకంటే గురువుల దగ్గర గ్రహించవలసిందే యోగం. గాని ఇది పద్మాసనమో లేదా వజ్రాసనమో అంటే పర్వాలేదు, అది వేసుమని సాధన చేయవచ్చు. కానీ ఇతడు చేసినది ప్రత్యేకమైన యోగము. ఒక స్థాయిలో యోగాభ్యాసం పండిన వారు మాత్రమే వేయగలిగేవారు. ఇలాంటి యోగాసనం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇటీవల కాలంలో యోగాసనం మీద కూర్చొని కనబడినటువంటి మహాత్ములు, ఆ యోగాసనంలో ఉండగా కనబడిన ఫోటోలు చెప్పాలి అంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు గోచరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం. ఇది గాని వేయగలిగితే వేసిన వాడు నిజానికి కుండలిని యోగం చాలా జాగరణ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఇటువంటి ఆసనంలో ఉండగలడు. ఇంకా సాక్షాత్ శివావతారంగా కీర్తించబడ్డ మహాత్ముని గురించి ప్రత్యేకించి చెప్పాలా. వామపాదమధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదరమాక్లిష్ట మురస్థల ముదారధీ ఈశన్నమ్ర భుజోద్భాసి స్థాణువన్ నిశ్చలాకృతి. ఈ వర్ణన వ్యాసుదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ఎలాంటి యోగం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పడం కోసం. ఎడమ పాదాన్ని క్రింది భాగంలోకి తెచ్చి ఆ మూలాధార స్థానం వద్ద దాన్ని తాకించి రొమ్ము వరకు పొట్టని ఆ వెన్ను వరకు అక్కళించి అన్నాడు. అంటే లోపలికి అది లాగి ఎలాగ వాయువుని కుంభింపజేస్తున్నాడు చూపిస్తున్నాడు. రుజుబుద్ధి కలవాడే, అది రుజుబుద్ధి. రుజుబుద్ధి అంటే మనస్సు మాట క్రియ మూడు ఏకంగా ఏకాగ్రమై ఉన్న సమయం అది. భుజాలు కొంచెం వంగి ఉన్నాయి, ఒక పెద్ద చెట్టు వలె ఉన్నట్ట. తాణువన్ నిశ్చలాకృతి, ఆ నిశ్చలంగా ఉన్నాడు. ఒడిలో రెండు చేతులు పెట్టుకున్నట్ట, పెట్టుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. పైగా ఇంకో మాట చెప్పారు ఇక్కడ, దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభమాన ముఖాంబుజ. ఇవన్నీ కూడా యోగ రహస్యం తెలిస్తే ఈ శ్లోకం మరింత తెలుస్తుందండి. ఇది కేవలం వర్ణన కాదు, జపం చేసేటప్పుడు కానీ ఈ ప్రక్రియ కానీ చేయగలిగితే ఆ జపం ఒక అద్భుతమైన స్థితికి వెళుతుంది. ఇది మొట్టమొదట ఈ స్థితిలో ఎక్కువ జపం చేయలేం, కానీ ఒక 1000 జపం మనం చేసినప్పుడు కనుక పదైనా ఇది చేయగలిగితే క్రమక్రమంగా ఎప్పటికైనా సాధించగలం. అది ఎలాంటిది అంటే దంతాస్పృష్ట దంతాస్పృష్ట స్వజిహ్వగ్ర శోభవాన ముఖాంబుజ, నాలిక కొన దంతముల చివరకు తగులుతూ ఉండగా అన్నాడు. ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జపం సాగుతుంది. ఇక్కడ అక్కడ శబ్దం రాదండి, పలకదు, శబ్దం నాలికతో కూడా ఉచ్చరించకుండా జపం చేయగలగాలి. అది గొప్ప స్థితి. దీన్ని సగర్భ జపము అని అంటారు.
2: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
3: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda Madhyandina Shaka Adhyayam 34.